ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 28వ రోజు. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz నిలయంలో సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం విత్ ఆర్జే మీ లక్ష్మి. మీలో ఎంతమందికి పిల్లల మర్రి తెలుసు? పిల్లల మర్రి గ్రామం అనేది మన తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా సూర్యాపేట మండలంలో ఒక ప్రసిద్ధ చారిత్రాత్మక గ్రామం. ఇక ఈ గ్రామం తన ప్రాచీన దేవాలయాలు కానీ, చారిత్రాత్మక వారసత్వానికి సంబంధించినవి కానీ, సాంస్కృతిక సంపదతో ప్రత్యేక గుర్తింపు పొందిన దేవాలయం. కాకతీయుల కాలంలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందినట్లుగా చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. అండ్ పిల్లల మర్రి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా కాకతీయ రాజులు నిర్మించిన ఆలయాలు ఇప్పటికీ కూడా ఈ గ్రామ వైభవాన్ని తెలియజేస్తూ ఉంటాయి. పిల్లల మర్రి గ్రామం అనేది దీని యొక్క చరిత్ర పరిశోధకులు, పురావస్తు శాస్త్రవేత్తలు మరియు భక్తులను ఆకర్షించే ప్రాంతంగా నిలుస్తుంది. ఇక గ్రామంలోని ప్రాచీన శివాలయాలు, చెన్నకేశవ స్వామివారి ఆలయం, ఈ దేవాలయాలన్నీ కూడా శిల్పకళకు అద్భుతమైన ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఆలయ గోడలపై చెక్కిన శిల్పాలు కానీ, స్తంభాలపై ఉన్న కళాత్మకమైన నిర్మాణాలు కానీ కాకతీయుల శిల్ప వైభవాన్ని ప్రతిబింబిస్తూ ఉంటాయి. ప్రతి సంవత్సరం జరిగే ఉత్సవాలకు కూడా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు హాజరవుతూ ఉంటారు. ఇక పిల్లల మర్రి గ్రామం అనేది ఆధ్యాత్మిక కేంద్రంగా ఇప్పటికీ కూడా పేరు పొందుతూ ఉంటుంది. అండ్ ఆ దేవాలయాలను చూడడానికి, పురాతన కట్టడాలను చూడడానికి, ఆ చరిత్రను తెలుసుకోవడానికి, సంస్కృతిని తెలుసుకోవడానికి, ఆధ్యాత్మికతని వాళ్ళు అనుభవించడానికి ప్రతి ఒక్కరు కూడా పిల్లల మర్రికి ఇప్పటికీ అక్కడికి చేరుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉంటారు వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: మాటైనా
1: పాటైనా
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్ 2324085 జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నమాట.

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 ఆ రెయిన్బోతో జీవితం రంగులమయం విత్ ఆర్జే మీ లక్ష్మి. మనం ఇప్పటివరకు చెప్పుకుంటున్నట్టు కాకతీయుల అద్భుతమైన శిల్పకళకు నిదర్శనమైన పిల్లల మర్రి ఆలయంలోని రాతి స్తంభాలు కానీ, గోడలపై చెక్కిన శిల్పాలు, దేవతల యొక్క విగ్రహాలు, నంది మండపం, అలాగే గర్భగుడి నిర్మాణం సందర్శకులను ఆకట్టుకుంటూ ఉంటుంది.

0: ప్రతి రాతి శిల్పం అప్పటి యొక్క శిల్పుల యొక్క నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో లభించిన శాసనాలు కానీ, కాకతీయ రాజుల పాలన కానీ, వారి యొక్క దాన ధర్మాలు, ఆ కాలంలోని సామాజిక పరిస్థితుల గురించి విలువైన సమాచారాన్ని ఇక్కడ శాసనాలు అందిస్తూ ఉంటాయి. ఈ ఆలయం కాకతీయుల యొక్క వాస్తు శిల్పానికి ఒక గొప్ప ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ ప్రధానంగా పరమశివుడికి నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి. మహాశివరాత్రి సందర్భంగా అయితే వేలాది మంది భక్తులు ఆలయానికి చేరుకొని ప్రత్యేక అభిషేకాలు, రుద్ర పూజలు, అలాగే జాగరణ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు కూడా. ఈ సందర్భంగా ఆలయం విద్యుత్ దీపాలతో అలంకరించబడుతూ చక్కగా గ్రామాల ప్రజల యొక్క మాత్రమే కాకుండా తెలంగాణలో వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఈ ఆలయానికి తరలి వస్తూ ఉంటారు. చారిత్రాత్మకంగా మాత్రమే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా మరియు శిల్పకళా పరంగా కూడా పిల్లల మర్రి దేవాలయానికి విశేష ప్రాధాన్యత ఉంటుంది. ఎప్పుడైనా కాస్త టైం దొరికితే అలా వీక్షించరండి. శిల్పకళా ప్రాధాన్యత తెలుస్తుంది, అలాగే ప్రకృతి యొక్క ఆనందాన్ని ఆస్వాదించవచ్చు. ఏమంటారు, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: హే, వెరీ హంగ్రీ, వాట్ స్పెషల్ టుడే?
2: బిర్యానీ, కబాబ్స్, హలీం. బట్ వెయిట్, దిస్ మోర్
1: దాన్ ఫుడ్, ఇట్స్ ద స్టోరీస్ బిహైండ్ ద రెసిపీస్. The history of the kitchens and the flavors that shaped our city.
3: And where do we taste all these?
2: On Jashne Hyderabad, every afternoon at 2 o'clock on FM Rainbow 101.9.
1: From Charminar's Irani Chai to the evolution of Hyderabadi Biryani, it's a feast for your ears.
4: Jashne Hyderabad, savor the city's soul.

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బో తో జీవితం రంగులమయం. ఉదయం మనం లేవగానే మనం తీసుకునే మొదటి ఆహారం అనేది రోజంతా కూడా మన యొక్క ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నమాట. అయితే అలాంటి ఆరోగ్యకరమైన అలవాట్లలో నానబెట్టిన ఎండుద్రాక్షను కానీ తీసుకున్నారే అనుకోండి, ఇలా రాత్రంతా నీటిలో నానబెట్టిన ఎండుద్రాక్ష మెత్తగా మారి సులభంగా జీర్ణమైపోతూ ఉంటుంది. అండ్ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఆ నీటిని తాగినా, అలాగే ఎండుద్రాక్షను తినడం వల్ల శరీరానికి అవసరమైన పలు పోషకాలు అందుతాయని ఇలా ఆయుర్వేద డాక్టర్స్ చెప్తూ ఉన్నారు. అండ్ అది కూడా నిజమటండి, ఎండుద్రాక్షలు పీచు పదార్థం, ఇనుము, పొటాషియం, కాల్షియం, బోరాన్తో పాటు యాంటీఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా నానబెట్టిన తర్వాత వీటిని జీర్ణం చేయడం అనేది చాలా సులభమవుతుంది. పీచు పదార్థం జీర్ణ వ్యవస్థ యొక్క పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుందన్న విషయం మనందరికీ తెలిసిందే కదా. అయితే మలబద్ధకం యొక్క సమస్యను తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుందని అంటూ ఉన్నారు. ఇక క్రమం తప్పకుండా కాస్త జీర్ణక్రియ సజావుగా సాగాలి అంటే నానబెట్టిన ఎండుద్రాక్షను తిన్నారు అంటే సరిపోతుందట. అండ్ రక్తహీనతతో బాధపడే వాళ్ళకు కూడా ఎండుద్రాక్షలో ఉండే ఇనుము చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అండ్ హిమోగ్లోబిన్ తయారీలో ఇనుము అనేది కీలక పాత్ర వహిస్తుంది కదా. దీంతో శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్ సరఫరా కూడా ఉంటుంది. అయితే తీవ్రమైన రక్తహీనత ఉన్నవాళ్ళు మాత్రం కేవలం ఎండుద్రాక్ష మీద మాత్రమే ఆధారపడకుండా వైద్యుల యొక్క సలహా కూడా తీసుకొని ఆ చికిత్స దాని మూలంగా ఆహారాన్ని కొనసాగించడం అవసరమని ఆరోగ్య నిపుణులు చెప్తున్నమాట. ఎలా అయినా సరే ప్రకృతి మనకు అందించిన ఆహార ధాన్యంతో మనకి అవసరమైన విటమిన్స్ కానీ మనకి అవసరమైన

ఆరోగ్యానికి సంబంధించిన శక్తిని కానీ సమతుల్యంగా సంపూర్ణంగా తీసుకోవచ్చు అంటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆ రెయిన్బోతో జీవితం రంగులమయం విత్ ఆర్జే మీ వివి లక్ష్మి.

అయితే వాన పడగానే చాలామందికి చల్లటి వాతావరణంలో కాస్త మాటిగా వేడివేడిగా గరం గరంగా ఏదైనా తినాలి అనిపిస్తూ ఉంటుంది కదా. అలా ఎక్కువగా వేడివేడిగా పకోడీయో లేదా గరం గరంగా మిర్చిలో తినాలని ఇష్టపడే వాళ్ళు చాలామందే ఉంటారు. అది కూడా ఎక్కువగా మార్నింగ్ కానీ లేదా సాయంత్రం సమయాల్లో ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కదా. అయితే వర్షాకాలంలో ఇలాంటి ఆహార పదార్థాలు తినాలన్న కోరిక ఎందుకుంటుంది? ఎందుకంటే వాతావరణం మారకనే శరీరానికి నిజంగానే వేయించిన తీపి పదార్థాల అవసరం పెరుగుతుందా? అంటే ఇది కేవలం ఒక ఆలోచన విధానం కానీ జ్ఞాపకాల వల్లే అన్నీ అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. సో అలా తింటే బాగుంటుంది, అనుభూతి అందంగా ఉంటుంది, లేదా ఫ్రెండ్స్ ఉంటాం కానీ ఆ చక్కటి అనుభూతిని మళ్ళీ అనుభవించాలి అన్న ఉద్దేశంతో మళ్ళీ మళ్ళీ తినాలి అనుకుంటూ ఉంటామట.

వానలు పడుతూ ఉన్నాయి, రుతుపవనాలు వచ్చేస్తూ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా వర్షాకాలం ప్రారంభమైంది కదా. అయితే వాతావరణ సూచిక కూడా వెల్లడించింది, అందుకే చల్లటి వాతావరణం, చక్కగా ప్రకృతి, చిటపట కురిసే వాన చప్పుళ్ళు చాలా ఆహ్లాదాన్ని అందిస్తూ ఉంటాయి.

శాంతిని మళ్ళీ అనుభవించాలి అన్న ఉద్దేశంతో మళ్ళీ మళ్ళీ తినాలి అనుకుంటూ ఉంటామట. ఇది శారీరక అవసరం కన్నా కూడా మానసికంగా మనల్ని చాలా చురుకుతనంగా ఉంచుతుందట. అలా మనకు కావాల్సిన సమయంలో కావలసినట్టుగా మనం తింటున్నాము అంటే. ప్రతి ఒక్కరికి కూడా వర్షం పడగానే చిన్ననాటి రోజులు గుర్తొస్తూ ఉంటాయి. అప్పుడు మనసుకి కలిగిన అనుభూతే మళ్ళీ మళ్ళీ గుర్తుకు తెస్తూ ఉంటుందన్నమాట. అంటే ఇంట్లో తయారు చేసిన వేడి మిర్చి కానీ, ఉల్లిపాయ పకోడి కానీ, ఉడకబెట్టిన మొక్కజొన్న పొత్తులు కానీ, స్నాక్స్ కానీ, ఇలా రకరకాలుగా వాళ్ళు వాళ్ళు చిన్నప్పుడు టైంలో ఏమైతే తిని ఇష్టపడే వాళ్ళు ఉంటారో అవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ తినాలి అన్న ఉద్దేశంతో కలుగుతుంది ఉంటుందట. అందుకేనేమో వర్షం పడినప్పుడల్లా కూడా మెదడు ఆహార పదార్థాలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. దీనివల్ల వాటిని తినాలన్న కోరిక కూడా కాస్త బలంగా కలుగుతుందట. అయితే నిజమైన ఆకలి కాదటండోయ్, కేవలం మన ఆలోచన విధానాలకు సంబంధించి ఎక్కువగా తినడానికి ఇష్టపడుతూ ఉంటాడు. మనం ఇష్టపడే కంఫర్ట్ ఫుడ్లో సాధారణంగా కార్బోహైడ్రేట్లు ఉంటాయి, ఉప్పు, కొవ్వు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆహారానికి మంచి రుచిని అందించి తక్షణ సంతృప్తిని కూడా కలిగిస్తాయి. ఇలా చల్లటి వాతావరణంలో వేడి వేడి పదార్థాలు తినడం వల్ల శరీరానికి కాస్త వెచ్చదనం కూడా కలుగుతుంది, మానసికంగా హాయిగా ఉంటుంది, అండ్ చిన్ననాటి జ్ఞాపకాలు అన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి. ఆ అనుభూతి ఇంకా వేరే లెవెల్ ఉంటుంది కదా. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ FM రెయిన్బో 101.9. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా?

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.

చంద్రముఖి చిత్రం నుంచి సంగీతం విద్యాసాగర్, రచన శ్రుతల అశోక్ తేజ, ఆలపించిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. చాలా అద్భుతమైన సాంగ్, అందాల ఆకాశం అంతా అంటూ చక్కటి సాంగ్ విన్నారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: When the drums beat at Bonalu, when the verses of Dasarathi echo, when the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telangana. This is Telangana, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telanganam, where Telangana lives on radio.

వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆ రెయిన్బోతో జీవితం రంగులమయం. నిలయంలో సమయం 8 గంటలకు వస్తుంది. మరికొద్దిసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రేపు ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వం ఈరోజు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో పార్లమెంటు ఉభయ సభలు సజావుగా సాగేలా చూసేందుకు ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీల సహకారాన్ని కోరుతుంది. ప్రభుత్వం చేపట్టిన ఇథనాల్ బైండింగ్ కార్యక్రమాన్ని భారతదేశపు అతిపెద్ద ప్రజావిధాన విజయాల్లో ఒకటిగా బీజేపీ అభివర్ణించింది. ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమం రైతు ఆదాయాన్ని పెంచడమే కాకుండా ఇంధన భద్రతను బలోపేతం చేస్తుందని, దిగుమతి చేసుకునే ముడి చమురుపై ఆధారపడడం తగ్గించిందని బీజేపీ ఐటీ సెల్ అధ్యక్షుడు అమిత్ మాలవ్య పేర్కొన్నారు. సవరించిన నకిలీ పత్రాలపై ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విద్యార్థులకు తల్లిదండ్రులకు ఓఎంఆర్ షీట్ల పరిశీలనపై స్పష్టమైన కఠినమైన హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవల సమీక్ష కోసం సమర్పించిన అనేక ఓఎంఆర్ షీట్లు నకిలీవని లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సృష్టించను అని తేలినట్లు వెల్లడించిన ఎన్టీఏ అందువల్ల వచ్చే అన్ని ఫిర్యాదులను మరింత నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలియజేసింది. అందేశ్రీ తనకు ఆత్మబంధువు అని, గత పాలకుల అహంకార వైఖరిపై గళమెత్తారని అందేశ్రీ స్మృతివనం శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. తమ ప్రభుత్వం 70,000 ఉద్యోగాలు భర్తీ చేసిందని, శంకరమ్మ చాకలి ఐలమ్మ మనవరాల్ని మహిళా కమిషనర్ నియమించామని చెప్పారు. గచ్చిబౌలిలోని శాంతి సరోవర్లో ప్రజాపిత బ్రహ్మకుమారి సాధ్వర్యంలో శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, ఆర్కిటెక్టుల మహాసమ్మేళనం శనివారం నాడు జరిగింది. రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి కార్యదర్శి పుల్లయ్య మాట్లాడుతూ పరమాత్మపై విశ్వాసంతో ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండాలని సూచించారు. పేదరికం ప్రతిభకు ఎప్పుడూ అడ్డంకి కాదని, సరైన అవకాశం, నాణ్యమైన విద్య ప్రభుత్వం అండ ఉంటే గురుకుల విద్యార్థులు ప్రపంచ స్థాయిలో కూడా సత్తా చాటగలరని సంక్షేమ శాఖ మంత్రి అడ్లు లక్ష్మణ్ కుమార్ అన్నారు. జమ్మూకాశ్మీర్లో వాతావరణ శాఖ ప్రతికూల వాతావరణాన్ని ముందస్తుగా హెచ్చరించిన నేపథ్యంలో శ్రీ అమర్నాథ్జీ యాత్రను పహల్గాం, బల్తల్ రెండు మార్గాల్లో వెళ్లించి నిలిపివేశారు. తీర్థయాత్రికుల భద్రత సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీ వైష్ణోదేవి యాత్రను కూడా నిలిపిచేశారు. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో హిందీ చిత్రం ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రంగా అవార్డు గెలుచుకుంది. నిన్న రాత్రి మయామి స్టేడియంలో జరిగిన 3వ స్థానం కోసం జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ 6-4 గోల్స్ తేడాతో ఫ్రాన్స్లో నుంచి ఫీఫా వరల్డ్ కప్ 2026లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 9 గంటలకు.

ఇంటూనే ఉండండి. ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 నారాయణపోతు జీవితం రంగులమయం. మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఇంకొంచెం ప్రయత్నం చేస్తే బాగుంటూ ఇంకా ఫలితం చాలా చక్కగా వచ్చేదేమో అనిపిస్తూ ఉంటుంది. బట్ ఏం చేసినా సరే ఇంకాస్త కష్టపడితే ఇంకొంచెం ఫలితం బాగుంటుంది, ఇంకాస్త సమయం పెడితే ఇంకా బాగుంటుంది అన్న ఆలోచనలు మనం చేస్తున్న పనిలో కావచ్చు, లేదా ఏ పనిలో అయినా సరే చేసిన పనికి సంతృప్తిగా మన బ్రెయిన్ అనేది కాస్త అంగీకరించదు, అలాంటి మాటలు మనం చాలా వరకు వింటూనే ఉంటాం. అయితే దీనికి సంబంధించి మహిళలు, అంటే అమ్మాయిలు, తమ జీవన శైలిలో వీటికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు. ఎక్కువగా ఇంకా ఇంకాస్త ఎక్కువగా కష్టపడితే

ఉంటుంది. కొత్త విధులు అప్పగించినప్పుడు కానీ, నైపుణ్యాన్ని అందపుచ్చుకునేటప్పుడు కానీ, లేదా సవాళ్ళు ఏదైనా ఎదురైనప్పుడు కానీ ప్రేరణగా తీసుకుంటుంటారు. దాంతో పూర్తి శక్తి సామర్థ్యాన్ని చేస్తున్న పని మీద మాత్రమే కేంద్రీకరిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైనా సరే ఆలోచించారా, ఇది సానుకూల ఫలితాలతో పాటు మీ శారీరకంగా కానీ, మిమ్మల్ని మానసికంగా కానీ, మీ యొక్క ఆరోగ్యంపై ఎంతగా ప్రభావం చూపుతుంది ఏంటి అనేది? ఒక గంట పాటు మీరు ఏదైతే వినియోగించే యంత్రాన్ని 3 గంటలు తప్పనిసరిగా వాడుతూ ఉంటారు. అంటే అడపాదడపా పనులు మనం ఏదైతే చేసుకుంటూ ఉంటామో అంతకు మించి మనం ఎప్పుడైతే కాన్సన్ట్రేట్ చేస్తామో ఇంకా అస్తే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. అలా మన శరీరం కానీ మెదడు కానీ ఇంకా కాస్త ఒత్తిడికి ఫీల్ అవుతూ ఉంటాయి. మనకు అసలు అవసరం లేదా విశ్రాంతి అనేది? ఇదే కదా నిజ జీవితంలో మనం చేస్తున్న అతిపెద్ద తప్పు ఏంటంటే, విశ్రాంతి తీసుకుంటూ ఉండం. తొందరగా పని అయిపోవాలి అని అనుకుంటూ ఉంటాం. తొందరగా ఈ పని కంప్లీట్ అయిపోయింది అంటే కాస్త ప్రశాంతంగా నిద్రపోవాలి అనుకుంటాం. కానీ తొందరగా కంప్లీట్ చేయాలి అన్న ఉద్దేశంతో ప్రశాంతతని కోల్పోయి ఎక్కువగా సమయాన్ని కేటాయించి ఎక్కువగా నొప్పులు తెచ్చుకుంటూ ఉంటాం, ఎక్కువగా ప్రెషర్ తీసుకుంటూ ఉంటాం, ఎక్కువగా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. సో అలా కాకుండా కాస్త లేట్ అయినా పర్వాలేదు, కానీ ప్రశాంతంగా మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకుంటూ మీ జీవన విధానాన్ని కొనసాగించుకుంటూ అప్పగించే పనులను పూర్తి చేసుకుంటూ అలా అలా ముందుకెళ్ళిపోయాము అంటే ఇంకాస్త ప్రశాంతంగా ఉంటాం కదా. ఏమంటారు, ఎక్కువగా ఇబ్బంది పడిపోయిన అవసరం లేదు దేనికైనా. ఏమంటారు, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ FM Rainbow 101.9.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆ రెయిన్బోతో జీవితం రంగులమయం.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 MHz.

0: ईरानी चाय,
1: बन मस्का,
0: हैदराबादी बिरयानी,
1: टंग दी कबाब,
0: कुर्बानी का मीठा,
1: शहदूद मलाई।
0: हैदराबाद इज अ ग्रैंड बफे
1: एंड एवरी डिश हैज अ स्टोरी वेटिंग टू बी टोल्ड।
0: एग्जैक्टली, दैट्स व्हाई जश्ने हैदराबाद इज योर आफ्टरनून ट्रीट
1: फ्रॉम 2 to 3 PM एवरी डे ऑन FM रेनबो 101.9।
0: इट्स नॉट जस्ट फूड,
1: इट्स कल्चर, हिस्ट्री एंड फ्लेवर रोल्ड इनटू वन।
0: जश्ने हैदराबाद।
2: వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం విత్ ఆర్జే మీ లక్ష్మి. మనం అంటే అందంగా కనిపించాలి అని కావాలి కావచ్చు, మన ప్రజెంట్ చాలా చక్కగా కనిపించాలని, కానీ అందానికి కొలమానాలు అందరికీ ఒకేలా ఉండకపోవచ్చు. నేను ఇలా ఉండాలి, ఇలా

రెడీ అవ్వాలి అని కానీ, ఇలా ఉంటే నేను చాలా చక్కగా ఉంటాను అని కానీ. అయితే వయస్సు ఎంతైనా సరే చాలా ప్రకాశవంతంగా ఆరోగ్యకరమైన చర్మాన్ని కోరుకొని అమ్మాయిలు అంటూ ఎవరైనా ఉంటారా చెప్పండి, అది ఎవరైనా సరే అండి. అందుకు రకరకాల సౌందర్య ఉత్పత్తులు వాడుతూ వేల రూపాయలు ఖర్చు చేస్తూ ఉంటారు చాలామంది కూడా, కానీ అవి పై పై మెరుగులు మాత్రమే. కానీ తక్కువ ఖర్చులో అంతకంటే మెరుగైన ఫలితాలు రావాలంటే అసలు ఏం చేయాలో తెలుసా? మన ప్రకృతి అందించిన ఫ్రూట్స్లలోనే ఒక ఫ్రూట్ తింటే మనం చాలా చక్కగా అందంగా ప్రకాశవంతంగా కనిపిస్తామట. ద్రాక్ష పళ్ళను తిన్నారు అంటే అవునండి నిజం, ద్రాక్ష పండు చర్మానికి సూపర్ ఫుడ్లో పనిచేస్తూ ఉంటుందట. అయితే వెస్ట్రన్ న్యూ ఇంగ్లాండ్ యూనివర్సిటీ వాళ్ళు చేసిన అధ్యయనం వల్ల సూర్యరశ్మి వల్ల దెబ్బతిన్న చర్మాన్ని ద్రాక్ష పండు కాపాడుతుందటండో. అయితే అది కూడా పైపైన కాకుండా మన జన్యువుల్లో మార్పు తీసుకొచ్చి చర్మ రక్షణ వ్యవస్థను మెరుగుపరుస్తూ ఉంటుందట. సో క్రీమ్స్ ఏవైనా వాడాము అంటే కంటిన్యూగా మనం వాడుతూ ఉండాలి, కంటిన్యూగా మనం దాన్ని జనరేట్ చేసుకుంటూ ఉంటున్నాము అంటేనే మన చర్మం కాస్త నిగారింపుగా ఉంటుంది. అలా కాకుండా ద్రాక్ష పళ్ళను మనం అంటే మీకు తోచిన సమయంలో మీకు దొరికిన సమయంలో మీరు ద్రాక్ష పళ్ళను తింటూ ఉన్నారు అంటే మన శరీరం నిగారింపుగా ఉండడం మాత్రమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది. అది కూడా 2 వారాల్లోనేనట. ఇంకా ఎప్పుడైనా చర్మం కాస్త డల్గా అనిపించింది అంటే ఒక ద్రాక్ష తినేయండి, ట్రై చేయండి, పోయేదే ఉంటుంది. అండ్ ఆరోగ్యానికి ఆరోగ్యం, చర్మ రహస్యం ఏంటి అనేది కూడా తెలిసిపోతూ ఉంటుంది కదా. ఏమంటారు, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ FM రెయిన్బో 101.9.

0: మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన 10వ తరగతి 2వ బోర్డు పరీక్ష ఫలితాలు విడుదల చేసింది. విద్యార్థులు తమ ఫలితాలను డిజిలాకర్ ఫలితాల పోర్టల్ ద్వారా చూసుకోవచ్చు. జాతీయ విద్యా విధానం సిఫార్సులకు అనుగుణంగా సిబిఎస్ఈ 7వ నుంచి 10వ తరగతి విద్యార్థులకు 2 బోర్డు పరీక్షల విధానాన్ని ప్రవేశపెట్టింది. పశ్చిమ బెంగాల్లోని సిలిగుడిలో గల ఉత్తర్ కన్య వద్ద కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిన్న అనేక సమావేశాల్లో పాల్గొన్నారు. కొత్త క్రిమినల్ చట్టాల అమలు, జనన మరణాల నమోదు ప్రక్రియపై జరిగిన సమావేశాలకు అమిత్ షా అధ్యక్షత వహించారు. సరిహద్దు భద్రత, శాంతి భద్రతల పరిస్థితి, చికెన్ నెక్ ప్రాంత భద్రత సహా అనేక అంశాలపై ఈ సందర్భంగా చర్చలు జరిగాయి. ఆహార ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణ ఆహార కల్తీ ఔషధ నియంత్రణ చట్టంపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఎల్నీనియో పరిస్థితుల ప్రభావాలు అంచనా వేసేందుకు రాష్ట్ర స్థాయి కంటింజెన్సీ యాక్షన్ ప్లాన్ రూపొందించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ప్రజాకవి పద్మశ్రీ డాక్టర్ అందేశ్రీ జయంతి వేడుకల సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ అమరవీరుల స్మారక చిహ్నం వద్ద నిన్న రాష్ట్రవ్యాప్త కవులు, కళాకారులు, రచయితలతో సమీక్షా సమావేశం నిర్వహించింది. నేషనల్ హెల్త్ అథారిటీ న్యూఢిల్లీలో ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్పై 2 రోజుల పాటు నిర్వహించిన జాతీయ సమీక్షా సమావేశం నిన్న ముగిసింది. ప్రతికూల వాతావరణ నేపథ్యంలో శ్రీమాతా వైష్ణోదేవి దేవస్థానం బోర్డు వైష్ణోదేవి యాత్రను తాత్కాలికంగా నిలిపివేసింది. శ్రీ అమర్నాథ్జీ యాత్రను కూడా వాతావరణం బాలేని కారణంగా తాత్కాలికంగా నిలిపివేశారు. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ మయామిలో ఫ్రాన్స్ని ఓడించి కాంస్య పథకం గెలుచుకుంది. ఈ రాత్రి న్యూజెర్సీ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనా స్పెయిన్తో తలపడుతుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 10 గంటలకు.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

0: マヌジェネレンジェニ
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. నా రెయిన్బోతో జీవితం రంగులమయం. నిలయంలో సమయం 9:10 కావస్తుంది. మరికొద్దిసేపట్లో ఆకాశవాణిలో పీపుల్స్ పద్మ అనే ప్రాడ్కాస్ట్ సిరీస్లోని 33వ ఎపిసోడ్ వింటారు.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

0: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటుంది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు ఇవన్నీ?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
2: బతుకమ్మ పూల సోయగం,
3: బోనాల జాతర ఉత్సాహం,
2: ఒగ్గు కథల మేళవింపు,
3: పేరిని నిత్య వీరత్వం,
2: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
3: నిర్మల్ కళల అందం,
2: సకినాల రుచులు,
3: సర్వపిండి సాంప్రదాయం,
2: పల్లె జానపద సంస్కృతి నుంచి
3: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
2: ప్రతి కథను
3: ప్రతి గాథను
2: ఒడిసి పట్టి
3: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
2: మీకు అందిస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు FM రెయిన్బోలో.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలొకవైపు వైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
2: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పదా హలీం తిందాం.
2: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
2: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
2: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కాని అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
2: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
1: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
2: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికి చెప్పడానికి వచ్చేసింది
3: జష్నే హైదరాబాద్ at 2 p.m. only on FM Rainbow 101.9.

వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

నమస్కారం, ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఆధార్ యాప్ 4 కోట్ల డౌన్లోడ్లు దాటింది. ఇది సౌకర్యవంతమైన డిజిటల్ ఆధారిత గుర్తింపు సేవలపైన ప్రజల్లో పెరుగుతున్న నమ్మకాన్ని

స్పష్టం చేస్తోందని ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ యాప్ ప్రారంభమైనప్పటి నుంచి 11 లక్షలకు పైగా చిరునామా నవీకరణలకు వీలు కల్పించింది. అలాగే యాప్ దాదాపు 49 లక్షల మొబైల్ నంబర్ నవీకరణలు కూడా సాధ్యం చేస్తుందని, ప్రజలు యాప్లోని బయోమెట్రిక్ లాక్ లేదా అన్లాక్ సదుపాయాన్ని 19 మిలియన్లకు పైగా సార్లు ఉపయోగించుకున్నారని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వికారాబాద్ నియోజకవర్గం శివారెడ్డిపేట ఆర్డీఓ కార్యాలయం వద్ద 261 కోట్ల రూపాయలతో చేపట్టనున్న హ్యామ్ రోడ్ల పనులకు తెలంగాణ శాసనసభాపతి స్థానిక ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దుద్దుళ్ల శ్రీధర్ బాబు నిన్న శంకుస్థాపన చేశారు. ఆషాఢ భవనాల సందర్భంగా HMDA గ్రౌండ్స్లో నిర్వహించిన కులవృత్తుల ఉపాధి మేళాకు మంచి స్పందన లభించిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సంప్రదాయ చేతి వృత్తులు, చేనేత, సేంద్రియ ఉత్పత్తుల అమ్మకాలను ప్రోత్సహిస్తూ వేలాది కళాకారుల కుటుంబాలను ఈ మేళా ప్రోత్సహిస్తోందన్నారు. ఆరుట్లలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్లో మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి మొహమ్మద్ అజరుద్దీన్ సందర్శించారు. 3 గంటలకు పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులతో సమయం గడిపారు. ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియ కేవలం ఫిర్యాదులు కొట్టివేయడానికే పరిమితం కాకుండా పెన్షనర్ల ఆందోళనలు, ఆకాంక్షలను పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన పెన్షన్ వ్యాజ్యాలపై 2వ జాతీయ వర్క్షాప్లో ఆయన మాట్లాడారు. హుసేన్ సాగర్లో ఈమే సెయిలింగ్ అసోసియేషన్ నిర్వహించిన మొదటి ILCA ఓపెన్ ఇండియా అంతర్జాతీయ సెయిలింగ్ ఛాంపియన్షిప్ YAI 40వ హైదరాబాద్ సెయిలింగ్ వీక్ 2026 నిన్న ముగిసింది. 19 సెయిలింగ్ క్లబ్లు, సంస్థల నుంచి 19 మంది మహిళలతో సహా 124 మంది సెయిలర్లు ILCA 7, ILCA 6, ILCA 4 విభాగాల్లో పోటీ పడ్డారు. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఈ రాత్రి అర్జెంటీనా, స్పెయిన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

0: You're tuned to the station of the nation, All India Radio, FM Rainbow 101.9. Rainbow adds colors to your life. And this is Namaste, Hello, Adab that you're tuned to. And I'll be there with you till 2 o'clock. So, सुनते रहिएगा, कहीं मत जाइएगा. वैसे शुरुआत करना चाहूंगी एक बहुत ही अच्छे कोट से, which says the meaning of life, or rather the meaningful life. And it goes like this. Speak words that heal. Think thoughts that uplift and perform actions that benefit others. And this is the exact foundation of a meaningful life. तो ज्यादा philosophy नहीं झाड़ते हुए आगे ले चलती हूँ. एक beautiful gana, but before that gana, a short break.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: Hey, very hungry. What's special today?
2: Biryani, kebabs, haleem. But wait, there's more.
1: More than food, it's the stories behind the recipes, the history of the kitchens and the flavors that shaped our city. And where do we taste all these?
2: On Jashne Hyderabad, every afternoon at 2 o'clock on FM Rainbow 101.9.
1: From Charminar's Irani Chai to the evolution of Hyderabadi Biryani, it's a feast for your ears.
3: Jashne Hyderabad, savor the city's soul.
4: You're tuned to All India Radio, FM Rainbow 101.9. Rainbow adds colors to your life. You know, the weather's changing in Hyderabad, but still it's a little humid. But one thing which always remains a favorite of all of us, it's going to be ice creams and chocolates. Why I'm talking so much about it is, at one corner of the world, it is observed as the ice cream day. So no matter where it is observed, we always deserve an excuse to enjoy it. So what say on this excuse, aap enjoy kar sakte ho aapka favorite flavor. Ghar pe hai to abhi utha ke kha lo, nahi to shaam mein apne doston ke saath ya family ke saath bahar jaane ka bahana hi dhoond lo.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: బ్రో, ఆకలేస్తోంది, బిర్యానీ తిందామా?
2: ఏ, ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పద హలీం తిందాం.
1: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
2: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాద్దే కదా.
1: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
2: ఓ అవునా?
1: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
2: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
2: జష్నే హైదరాబాదా? అదేంటి కొత్తగా?
1: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికీ చెప్పడానికి వచ్చేసింది
3: జష్నే హైదరాబాద్ ఎట్ 2 PM ఓన్లీ ఆన్ FM రెయిన్బో 101.9.
4: దిస్ ఇస్ ద స్టేషన్ ఆఫ్ ద నేషన్, ఆల్ ఇండియా రేడియో, FM రెయిన్బో 101.9. రెయిన్బో యాడ్స్ అ కలర్స్ టు యువర్ లైఫ్. ఆల్ రైట్ ఫ్రెండ్స్, మూవింగ్ అహెడ్ విత్ దిస్ మ్యూజికల్ జర్నీ. కమింగ్ అప్ నెక్స్ట్ ఇస్ one of my favorites and all-time favorite of most of the people who are Disney lovers. I'm sure you must have guessed if I say the name is A Reflection by Christina Aguilera from the famous award-winning movie Mulan.

0: ఏం మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటుంది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.
2: Hey there, do you agree with me that some emotions cannot be explained? They can only be tasted. With a pinch of history, a spoonful of culture, and with a whole lot of flavor, every dish has a tale to tell. Of its roots, of its rich legacy, and about the goodness within it. From royal recipes to timeless streetside favorites, discover the stories behind your loved foods on Jashne Hyderabad on Rainbow FM at 2 p.m. every day. Jashne Hyderabad, where food is served on air.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: LIC మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
3: ఏం మామా, తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్ కు పట్టుకొచ్చినావు.
4: వింటేజ్ బార్డ్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటుంది.
3: అదేంది మామా, నేను ఎప్పుడు వినలేదు.
4: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368555 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: Catch the rain.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: आप सुन रहे हैं ऑल इंडिया रेडियो एफएम रेनबो 101.9 रेनबो के साथ लाइफ रंगीन. दोस्तों, जिस बात ने आपको दुख पहुंचाया उसे भूल जाओ, लेकिन उससे आपने जो सीखा उसे कभी मत भूलो. आइए हम अपनी स्मृतियों पर उस बोझ को ना डालें जो बीत चुका है. तीन शब्दों में मैं जीवन के बारे में अगर मैंने जो कुछ भी सीखा है उसे अगर संक्षेप में बता दूं तो ये है कि जीवन चलता रहता है. जब एक दरवाज़ा बंद होता है तो दूसरा दरवाज़ा खुल ही जाता है. इसलिए मैंने आज के प्रोग्राम

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: आप सुन रहे हैं द स्टेशन ऑफ द नेशन ऑल इंडिया रेडियो एफएम नंबर 101.9 रेनबो के साथ लाइफ रंगीन। तो मैं भूलने के बारे में बात कर रही थी और टॉपिक तो दे दिया, उम्मीद कर रही हूँ कि कॉल्स आएंगे और आप मुझसे शेयर करेंगे। तो हमारे पहले कॉलर मौजूद हैं, लीजिए उनसे बात कर लेते हैं। हेलो,
1: हेलो, गुड आफ्टरनून, आदाब दीपा जी।
0: आदाब, कौन बोल रहे हैं?
1: जी शेर खान बोल रहा हूँ।
0: मैं गेस करी बट जानना चाह रही थी, कंफर्म करना चाहती थी शेर खान साहब ये कि नहीं। तो कैसे हैं आप सर?
1: अल्हम्दुलिल्लाह, अल्लाह का करम है, आपकी दुआ है।
0: मिजाज ठीक है आपकी?
1: सुनने वाले भाई बहनों को, दोस्तों को, आपको प्यार भरा सलाम आदाब। अल्लाह सबको खुश रखे, आबाद रखे, सेहतमंद रखे, हमेशा यही दुआ है मेरी।
0: जी जी जी, तो बताइए आप, मैं भूलने के बारे में बात कर रही थी, चीजें भूलने हो या कोई और वाक्यात भूलने हैं, तो कौन सी चीजें आमतौर पर लोग भूल जाते हैं?
1: जी आमतौर पे जैसे अब हम इंसान है दीपा जी, तो हम ये भूल जाते हैं हमारी जो माँ बाप है, औलाद के हक अदा करने में कमजोर पड़ते हैं, वो भूल जाते हैं। जो औलाद है माँ बाप का, अपने फैमिली वालों का हक अदा करना भूल जाते हैं।
0: जी, उनके जिम्मेदारियां
1: भूल जाते हैं।
0: जी,
1: और
0: जी
1: दोस्ती जो है, दोस्ती भी करते हैं, दोस्ती को निभाना भूल जाते हैं। हाँ, बातें बड़ी बड़ी करते हैं। मैं टॉपिक पे बहुत कुछ बोलता हूँ, पर क्या मैं उस पर अमल करता हूँ? मैं अमल करना भूल जाता हूँ, ये जरूरी है। और हम अल्लाह ने हमको हर चीज से नवाजा, हमारे पैदा करने वाले ने हर चीज दिया है, हम उसका शुक्र अदा करना भूल जाते हैं। कॉम्पिटिशन में लगे रहते हैं, भगदड़ में, कितना भी हो हमको कम ही पड़ता है, तो हम हमारे फैमिली के, हमारे दोस्तों के रिश्ते निभाना भूल जाते हैं, उसमें कमजोर पड़ते हैं, अल्लाह का शुक्र अदा करना भूल जाते हैं। और हमको जिंदगी के बाद मौत भी है, तो हम मौत को भूल के कॉम्पिटिशन में लग जाते हैं कि हमको क्या क्या क्या क्या करके, हम अपने आप को भी भूल जाते हैं कि हम क्या कर रहे हैं, क्या नहीं कर रहे।
0: राइट, आपने इस संक्षिप्त में इतना सारे भूलने की बातें बता दिया कि हम सोच में पड़ गए, लेकिन एक एक बात जो आपने बोला ना, मतलब वो सनी डियोल जी जैसे बोलते हैं ना, 2.5 किलो का हाथ, उतना वजनदार था। थैंक यू सो मच, बहुत अच्छा लगा आपसे बात करके।
1: दीपा जी, एक सॉन्ग की फरमाइश है।
0: जी बोलिए।
1: समझौता फिल्म से, किशोर कुमार की आवाज में, समझौता गमों से कर लो, इसके बीच की भी कड़ी बहुत अच्छी है। भूल सभी से होती आई, कौन है जिसने ना ठोकर खाई, भूलों से जो सीखे है मंजिल उसने पाई।
0: तो मैं कोशिश जरूर करूंगी, वैसे किशोर कुमार जी का ही गाना मैंने क्यू अप किया हुआ है, बट वो कोशिश करूंगी, वादा नहीं। थैंक यू सर।
1: जी थैंक यू, शुक्रिया।
0: हेलो
2: हेलो,
0: कौन बोल रहे हैं?
2: मैडम कैसे हैं? मैडम
0: मैं बिल्कुल ठीक हूँ, आप कैसे हो सर?
2: हम तो सुपर के ऊपर है मैडम।
0: हमेशा की तरह
2: बिल्कुल
0: जी। तो भूलने के बारे में, గుర్తుపట్టానండి, మిమ్మల్ని గుర్తుపట్టకుండా ఉంటానా? అయినా మీ పరిచయం ఇవ్వండి అందరికి.
2: చెప్పండి, పేరు చెప్పండి.
0: పేరు గుర్తులేదు.
2: రమేష్ అమ్మా?
0: రమేష్ గారు. యా,
2: అయితే అమ్మా, అప్పుడు దాదాపు 2010 లో అనుకుంటానమ్మా, ఎప్పుడైనా ఎలక్ట్రిక్ బిల్ వచ్చేది, అప్పుడు ఆఫీస్ లో పోయి కట్టేది అనమాట, ఆన్లైన్ లేకుండా. అప్పుడు చాలా మటుకు మాకు 4వ తారీఖు 5వ తారీఖు వదిలేస్తే 18-20 డేట్లు కట్టేయాలన్నమాట. ఇప్పుడు ఏం చేసామన్నమాట, 4-5 రోజుల ముందు కట్టేది అనమాట. ఒకసారి కట్టడం మర్చిపోయినాం అనమాట. ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కట్ చేయడానికి వాళ్ళు వచ్చారు అనమాట. అప్పుడు అంటే సరే బిల్లు కట్టలేదు అని చెప్పి వాళ్ళకి ఏదో చెప్పి వాళ్ళని పంపించిన తర్వాత ఆన్ ది స్పాట్ పోయి కట్టిన తర్వాత, దాని తర్వాత బిల్లు వచ్చిన తర్వాత 2-3 డేస్ ప్రతిసారి కంపల్సరీ మొదలే కట్టేస్తున్నాను అనమాట. ఇక ఒకసారి
0: అంతే, ఈ క్వశ్చన్ వల్ల మిమ్మల్ని పాత జ్ఞాపకాలకి తీసుకెళ్లిపోయాను అనమాట.
2: అయినందుకు బిల్లు రాగానే 2-3 రోజులకే కట్టేసాను, పెండింగ్ పెట్టనే పెట్టాను నేను అట్లా.
0: ఇప్పుడు అంత పోయి కట్టే అవసరమే లేదు కదా సార్, అంత ఫోన్ లోనే అయిపోతుంది.
2: ఆన్లైన్ ఆఫీస్ పోయి కట్టేది
0: చూస్తున్నాను.
2: అప్పుడు ఓన్లీ ఎలక్ట్రిసిటీ ఆఫీస్ అన్న వాళ్ళే ఈ సేవా నుండి,
0: కానీ ఆ టైం కూడా మంచిదే కదా సార్ లైన్ లో
2: అయిపోతుంది. బిల్లు రాగానే 2-3 రోజులు కట్టేసేసాం, అయిపోయింది అనమాట
0: కదా రమేష్ గారు.
2: షోలే పిక్చర్లు సాయంత్రమ్మా షాంపులేండి,
0: షోలేనా
2: ఎంఐ తోడింగ్ అని ఉంటే ఫ్రెండ్షిప్ చాలా బాగుంటుందా?
0: అవునవునవును సార్, ఫ్రెండ్షిప్ దిగే కిషోర్ కుమార్ దే పాట పెట్టాను కానీ నాట్ ఫ్రమ్ షోలే, బట్ ఐల్ డెఫినెట్లీ రిమెంబర్ దిస్ రమేష్ గారు. థ్యాంక్ యూ,
2: నాకు తెలుసు, నాకు మీరు వేస్తారు నాకు.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్
2: యూ.
0: ఓకే సార్, థ్యాంక్ యూ. హలో,
3: గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.

0: वेरी गुड आफ्टरनून सर।
1: कैसे हैं मैडम?
0: हम बिल्कुल ठीक हैं, आप कैसे हो?
1: एकदम बढ़िया मैडम।
0: जी, तो आप अपना परिचय दीजिए और फिर टॉपिक पे बात कीजिए।
1: मेरा नाम नरसिम्हा रेड्डी मैडम, प्रेमावती पेट, राजेंद्र नगर।
0: जी
1: और मेरे को भूलने की आदत ऐसी है मैडम,
0: जी
1: और छोटी छोटी जो बातें है ना भूल जाता हूँ मैडम। अब
0: जैसे
1: जैसा कि रात के टाइम में
0: हाँ
1: डाइनिंग टेबल पे जो जो सब्जी का जो जो जो भी भगवाना वगैरह रहता है ना मैडम,
0: हाँ वो निकाल के रखना।
1: निकाल के रखना, फिर वो ढक्कन बाजू रख ले तू मैं,
0: अच्छा, तो सुबह
1: और
0: डांट पड़ती नहीं?
1: फिर डांपने के टाइम आता ना
0: हाँ
1: तो मेरे सामने बाजू आजू बाजू भी रहता हो, लेकिन उधर इधर भूलते रहता हूँ।
0: नहीं,
1: और
0: सुबह डांट नहीं पड़ती फिर, आप ऐसे छोड़ दिए तो रात को?
1: अब सुबह में बोलते बोलते फिर रात में ढक्कन ऐसे रखती है,
0: अच्छा,
1: मतलब बाद में मिल जाता मेरे को, लेकिन 2 मिनट तो परेशान कर देता।
0: ओके
1: और वो
0: ओके,
1: कर देता वैसे चम्मच जो रहता, चम्मच
0: हाँ
1: इधर रख देता हूँ उधर देखता हूँ, इधर रख देता हूँ उधर
0: हाँ
1: देखता हूँ। और दुकान में खास कर जो है ना पेन रहता ना मैडम,
0: जी, पेन घुमा लेते।
1: पेन
0: हाँ
1: रखता हूँ एक जगह, ढूंढता हूँ एक जगह, 5 मिनट तो उसमें दिमाग खराब हो जाता मेरा। और
0: तो अभी नेक्स्ट टाइम से आप जहां पर जी,
1: बाकी के जो काम के चीजें है ना मैडम, वो तो लेना देना वो सब नहीं भूलता हूँ, फिर
0: जी,
1: ये ऐसे छोटे छोटे चीजा भूल जाता हूँ मैडम।
0: क्योंकि आप ज्यादा अहमियत नहीं देते ना। अरे वो गया तो भी गया, एक पेन ही है ना, सोचते इसलिए।
1: वो क्या बात है कि क्या कि, लेकिन ऐसा मेरे से होता मैडम।
0: चलिए, थैंक
1: और
0: यू
1: एक गाना
0: सर,
1: सुनाएंगे मैडम,
0: आप फरमाइश सभी कर रहे हैं, मैं कोशिश करती हूँ सर, बोलिए।
1: ये बाबुल के दुआ लेते जाना बोल के, को बच्ची को जब बाप विदा करता ना मैडम,
0: जी, शादी के बाद। हाँ
1: उसके उस टाइम का गाना है मैडम, ऐसे जबरदस्त गाना है मैडम, वो सुनाए तो बड़ी मेहरबानी होंगी मैडम।
0: मैं कोशिश करूंगी सर, मेरी भी
1: और मेरे
0: इच्छा है कि
1: मेरे
0: सबकी विशेष
1: शायद
0: पूरी
1: जो
0: करूं।
1: पिक्चर ब्रह्मचारी कुछ नाम है मैडम, पिक्चर का नाम उतना याद नहीं है,
0: जी,
1: लेकिन लो जो जो जो वर्ड जो बोले आपको तो याद होगा,
0: हाँ याद है सर,
1: वो
0: बाबुल की
1: सुनाए तो
0: दुआ।
1: बड़ी
0: हाँ
1: मेहरबानी।
0: ओके सर, थैंक यू। तो कॉल्स कीपिंग ऑन कमिंग, लेट्स सी हु एल्स फॉरगेट्स व्हाट। हेलो
1: हेलो,
0: जी,
1: हेलो, नमस्ते मैडम, नॉट एन
0: नमस्ते
1: आई
0: सर।
1: मिले मैडम, टॉपिक एंटी
0: ఈరోజు టాపిక్ సామాన్యంగా ఏం మర్చిపోతాం మనం, అంటే వస్తువులైనా లేకపోతే ఎవరైనా బర్త్డేస్ అట్లాంటివి. సో వాట్ డు వి ఫర్గెట్ ఇన్ జనరల్? పీపుల్ పీపుల్ వాట్ డు వి ఫర్గెట్ ఇన్ జనరల్?
1: మర్చిపోతాం అంటే మేడం,
0: అంటే పేర్లు మర్చిపోతారా లేకపోతే?
1: ఒకసారి అలా జరుగుతుంది మేడం,
0: అదే
1: ఒకసారి
0: అదే,
1: మనకే గుర్తులో
0: హా
1: ఒకసారి ఎక్కడ పోగ్రకి వెళితే ఎవరైనా కలిశారు, కలిస్తే
0: ఓకే,
1: ఆయన కలిస్తే ఏ పేరే చెప్తారు,
0: హా
1: చెప్పగానే మార్నింగ్ ఆయన చేద్దామని ఆ పేరే గుర్తులేదు అని మనకు అనిపిస్తుంది ఒకసారి,
0: అవునవును,
1: అంటే
0: నేను
1: అన్ని సార్లు
0: ఇందాకనే నేను
1: ఒక్కొక్కసారి
0: కూడా మర్చిపోయినా, సడన్ గా పేరు అరికేసరికి మర్చిపోయినా.
1: అలా అలా ఎప్పుడు జరుగుతుంది మేడం, అంటే అంతకన్నా ఏం లేదు, ఒకసారి అనిపిస్తుంది అందరికీ జరిగే విషయం ఏది,
0: అవునవును, అదే
1: కానీ
0: అందరికీ సామాన్యంగా జరిగే విషయమే అడిగినా నేను. వస్తువులు
1: అదే
0: ఏనా అంటే కీజ్ మర్చిపోతారు కదా జనాలు, స్పెక్స్
1: అవును
0: ముఖం
1: అవును
0: మీదనే ఉంటుంది కానీ స్పెక్స్ వెతుకుతూ ఉంటారు, ఇట్లాంటివి కూడా జరుగుతాయి. సరే సార్,
1: అందుకని నేను ఒకసారి ఆలోచించలే ముందు,
0: హా
1: ఎన్నో బుక్స్ అవన్నీ కూడా ఫస్ట్ రెడీ చేసుకుని పెట్టుకుని ఇంకేమన్నా ఆలోచించుకుని తర్వాత డ్రెస్ వేసుకెళ్తాం మేడం.
0: ఓకే సార్,
1: థ్యాంక్
0: థ్యాంక్
1: యూ
0: యూ
1: మేడం.
0: సార్. హలో,
1: గుడ్ ఆఫ్టర్నూన్ మేడం,
0: వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, బహుత్ జోష్ మే బోల్ రే, కౌన్
1: మహజబీన
0: హై?
1: బాత్ కర్ రహి హూ.
0: జీ మహజబీన్ జీ, ఆజ్ బహుత్ బహుత్ ఖుష్ లగ్ రే ఆప్,
1: జీ
0: హమేషా ఐసే
1: మే బాత్
0: రహియేగా.
1: జీ, శికాగో జాకే ఆయి నా బేటీ కే పాస్
0: అచ్చా,
1: అరే
0: ఇసిలియే,
1: బాప్ నమాజే కి బర్త్డే భూల్ గయి, విష్ కర్నా
0: అరే బాప్
1: దూసరా దిన
0: రే,
1: యాద్ ఆయా, తబే ఠీక్ నహీ థీ మేరీ జబ్,
0: ఓకే, తో
1: ఔర్
0: అగలే
1: దో
0: దిన
1: బార్
0: ఆప్నే
1: గ్యాస్
0: బిలేటెడ్
1: ఖుల్లీ
0: విష్
1: రఖ్ కే,
0: కియా,
1: దో బార్ గ్యాస్ ఖుల్లీ రఖ్ కే టమాటే మే చడాయి థీ సాబిత్, ఔర్
0: అరే
1: ఖానా పీనే రఖీ థీ, గిలాస్ లేనే భూల్ గయి, పూరా ఉన్నే చూస్ లియా పూరా డిష్ ఖతమ్, ఔరే తూ ఛోటే ఛోటే బాత హమ్ భూల్ జాతి హూ,
0: अभी सोचे तो ये
1: और
0: हंसी आ रही, देखो
1: आपका
0: अच्छी
1: नाम
0: है.
1: भूल रही हूँ, मैं आपका नाम भूल रही हूँ,
0: आप
1: बहुत दिनों से बात करे तो
0: मेरा नाम दीपा
1: हाँ,
0: है, अभी मत भूलिए, दीपा राज.
1: बहुत दिनों के बाद कोई फोन करे तो पहचान ली मैं, आवाज तो मगर नाम जरा बोलो.
0: मैं भी अभी अभी वही,
1: ज्यादा
0: मेरे साथ
1: करती
0: भी
1: है
0: हुआ,
1: कंप्यूटर में, ज्यादा दिमाग अच्छा है मेरा, ये
0: मेरे
1: छोटे
0: साथ
1: छोटे
0: थोड़े देर
1: चीजें
0: पहले
1: हैं.
0: हुआ, एक कॉलर पूछे, मैं उनको अच्छे से पहचानती हूँ, लेकिन नाम पूछने से एकदम भूल गई मैं, तो होता है मैम, सबके साथ होता है.

0: चलिए, बहुत बहुत
1: अच्छे
0: शुक्रिया
1: अमिताभ
0: मंजू जी आपने कॉल
1: बच्चन
0: किया।
1: देखे नहीं, नाम भी भूल जाते ना गाने में।
0: जी।
1: मेरा नाम क्या है पूछते
0: महजबीन याद है? हाँ,
1: नहीं, अमिताभ बच्चन गाने में पूछते नहीं मेरा नाम क्या है, वो है
0: ओए
1: तो गाने
0: ओ, अच्छा
1: टॉपिक के
0: अब
1: हिसाब
0: गाने
1: से।
0: के
1: हेलो,
0: ऊपर चले गए। चलिए शुक्रिया। हेलो,
1: मैं दीपा राज कर रहा हूँ।
0: बावना रंडी मी
1: भावना
0: आरोग्य
1: गुड
0: मेलाउंडी सर।
1: भावना गुड आफ्टरनून।
0: वेरी वेरी गुड आफ्टरनून सर।
1: మతిమరుపు గురించి అడుగుతాను లే,
0: అవును,
1: మతిమరుపు ఏంటి?
0: మతిమరుపు.
1: అదే మతిమరుపు అనేది నువ్వు చెప్తావు, దాంతో మెసేజ్ ఎవరో పెట్టాను నా ఉప్పు ఉప్పు ఉప్పు 2 సార్లు పెట్టిందని
0: అవును,
1: చెప్పాను
0: అది అవుతుంది
1: కదా,
0: సార్. మామూలుగానే ఇంట్లో ఏదో ఆలోచనలో ఉండి

0: హలో,
1: హలో అమ్మా దీపారాధి గారు,
0: బాగున్నారా అండి?
1: బాగున్నామా?
0: మీ ఆరోగ్యం ఎలా ఉంది సార్?
1: బాగుందమ్మా. గుడ్ ఆఫ్టర్నూన్.
0: వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సరే,
1: మతిమరుపు గురించి అడుగుతున్నావు.
0: అవును, మతిమరుపు.
1: అదే మతిమరుపు అనేది నువ్వు చెప్తావు, దాంతో మెసేజ్ ఎవరో పెట్టాను. నా ఉప్పు ఉప్పు ఉప్పు రెండు సార్లు పెట్టింది.
0: అవును, అది అవుతుంది సార్. మా మామూలుగానే ఇంట్లో ఏదో ఆలోచనలో ఉండి ఒక్కొక్కసారి కారము ఏదో రెండు సార్లు చేస్తా, ఒక్కొక్కసారి వెయ్యము.
1: కరెక్ట్. ఇప్పుడు నేను కూడా చేస్తా, ఒకసారి సెల్లు అలా పెడతా, ఇలా పెట్టానా అలా పెట్టినా అనుకుంటా, సెల్లు మర్చిపోతాము.
0: అవును, మళ్ళీ ఫోన్ రింగ్ చేసి ఇంకొకరిని అడిగి ఫోన్ రింగ్ చేసి ఫోన్ ఎక్కడ మోగుతుందో అక్కడ పోయి వెతుకుతాము,
1: వెతుకుతాము. ఇవన్నీ ఇట్లా అయితే నాకేమైందంటే, ఒకటి ఎవరు చెప్పాకు, నేను చెప్పే మాట ఎవరికి చెప్పాకు, పనులు నా కట్టడు పనులు
0: చెప్పకంటే ఇప్పుడు మనం ఆన్ ఎయిర్ లోనే ఉన్నాం సార్,
1: అదే
0: అందరు వింటారు.
1: నేను తమాస నయ్యదని చెప్తున్నాను.
0: అచ్చా,
1: అది కట్టడు పనులు ఏం చేశారంటే, నైట్ తీసి పెడతా నేను, తెల్లవారు పొద్దున పెట్టుకొని పోతాం. తిరుపతికి పోవాలా? తిరుపతికి పోయినాం, తిరుపతికి పోతాను అనమాట. తిరుపతికి పోతాను, దగ్గర దగ్గర కారులో అందరం పోతాను. దగ్గర దగ్గర ఒక 7-8 కిలోమీటర్లు పోయినాక పనులు లేవు, పన్ను నోట్లు పనులు పెట్టుకోలే, అయితే అట్లే ఉన్నాయి, పోతాను అనమాట.
0: ఓకే,
1: అది 3 రోజుల ప్రోగ్రామ్. ఎట్లా ఎట్లా పన్ను రాకుండా ఏం తినాలా, ఏం చేయాలా, ఎట్టుంటది, దిక్కు తెలియదు కదా అని. అప్పుడు మా పక్కింటి అబ్బాయిని వాళ్ళ దగ్గర బీయించి బీయించి తీసి ఇచ్చిందేమో, పై తీసుకొని రమ్మని చెప్పి అక్కడ నుంచి అది తీసుకొని వచ్చి అప్పుడు అది పెట్టుకుని పోయాను అనమాట. ఒక్కొక్క తిరుమల లెటర్లు కూడా ఎంపీ లెటర్లు అట్లా తీసుకొని పోతాం కదా, అవి కూడా మర్చిపోయి ఒకసారి మిస్ అయినాము. ఇట్లా ఇంట్లో ఏదో ఒకటి ఇప్పుడు అడిగాక మనకు నాకు ఇప్పుడు ఏమవుతుందంటే, పాత జ్ఞాపకం వస్తాయమ్మా, కొత్త జ్ఞాపకం రాదు. ఎవరన్నా పేరు చెప్తారు కదా, ఆ పేరు కూడా ఒక్కొక్కరు గుర్తు రాదు. ఎప్పుడో విన్నట్టుంది అనేది అనుకుంటాం కానీ మళ్ళీ పేరు గుర్తు రాదు అనమాట. మళ్ళా పాత ఎన్ని గుర్తుకు వస్తాయి, ఎప్పుడెప్పుడు పూర్వనవన్నీ ఎప్పుడు కంటే అన్ని చెప్తా.
0: అంటే సంతోషమైనది అంతా గుర్తు ఉంటుంది కావచ్చు. వాట్ ఎవర్ యూ ఫీల్ హ్యాపీ విత్, యూ కీపింగ్ దాట్ ఇన్ యువర్ మెమరీ ప్రాబబ్లీ.
1: అదే అట్లాంటివి వస్తాయి. ఈ మామూలుగా కొన్ని కొన్ని గుర్తురావు. అయితే నువ్వు మంచి టాపిక్ తీసినావు, నవ్వుతారు బాగా తమాషగా ఉంది టాపిక్.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
1: సంతోషం మా దీర్ఘాయుష్మాన్ భవ.
0: థ్యాంక్ యూ సార్,
1: థ్యాంక్ యూ నానా.
0: సో చాలా మంది మాట్లాడారు, అచ్చా లగా సబ్ లోగోకే భూల్నే కి ఆదత్ కే బారే మే ఉన్కే ఉన్కే రాయ్ సున్తే. ఏక్ ఛోటా సా గానా, బ్యూటిఫుల్ సా గానా ఆప్ సభీ కే లియే, ఉస్కే బాద్ మే కాల్స్ జరూర్ లూంగీ. ఫిల్హాల్ ఉస్సే పెహలే ఏక్

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: బ్రో, ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
2: ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పద హలీం తిందాం.
1: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
2: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
1: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
2: ఓ అవునా?
1: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
2: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
2: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
1: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికీ చెప్పడానికి వచ్చేసింది
3: జష్నే హైదరాబాద్
1: ఎట్ 2 PM ఓన్లీ ఆన్ FM రెయిన్బో 101.9.
4: आप सुन रहे हैं द स्टेशन ऑफ द नेशन, ऑल इंडिया रेडियो FM रेनबो 101.9 रेनबो के साथ लाइव रंगीन. तो आज के हमारे टॉपिक के चलते लीजिए हम बात करते हैं हमारे अगले कॉलर से. हेलो हेलो
5: हेलो
4: हेलो जी, कौन बोल रहे हैं?
5: गुड आफ्टरनून मैडम जी, मेरा नाम कीर्ति राजकुमार, आदर्श नगर निजामाबाद से बात कर रहा हूं.
4: वेरी गुड आफ्टरनून सर.
5: थैंक यू मैम.
4: सो बोलिए सर, क्या भूल जाते हैं?
5: मेरे को बोलने का एक आदत है मामा, ये हमेशा कैप लगा लेता हूँ.
4: अच्छा.
5: और ये चाव के लिए कूलिंग ग्लासेस इस्तेमाल करता हूँ.
4: अच्छा.
5: किधर तो भी गए तो मेहमान के घर पे, फ्रेंड्स के घर पे गए तो मैं टेबल पे रख देता हूँ, किस जगह में रख देता हूँ, बात करते फिर वापस गाड़ी लेके वो लौट जाता हूँ.
4: हाँ.
5: जरा की स्टार्ट करते टाइम पे, अरे मेरे को अंधेरा कैसे की दिख रहा, हीट दिख रहा, हर हीट दिख रहा बोल के जब मैं हाथ पैर ऐसा ढूंढ लेता हूँ.
4: अच्छा, तब याद आता है कि यू फॉरगॉट.
5: जब याद आता है.
4: हाँ, मजेदार. ये बहुत सारे लोगों से होता है, अंटिल दे कम बैक उनको लगता कुछ अलग अलग.

0: कैच द रेन, बारिश के पानी की एक एक बूंद को हमें बचाना है। तो मेरा खास आग्रह है, वर्षा का बूंद बूंद पानी हम मिलकर के बचाएं।
1: Where there's water, there's life. Come, let us adopt rain water harvesting techniques in our homes and offices. Let us build recharge pits and shafts, fix defunct bore wells, remove silt from water bodies, plant as many trees as possible. This monsoon, let us join Catch the Rain campaign.
2: Hey, very hungry. What's special today?
3: Biryani, kebabs, haleem. But wait, there's more.
2: More than food, it's the stories behind the recipes, the history of the kitchens and the flavors that shaped our city. And where do we taste all these?
3: On Jashne Hyderabad, every afternoon at 2 o'clock on FM Rainbow 101.9.
2: From Charminar's Irani Chai to the evolution of Hyderabadi Biryani, it's a feast for your ears.
4: आप सुन रहे हैं ऑल इंडिया रेडियो FM रेनबो 101.9 रेनबो के साथ लाइफ रंगीन। हमारा टॉपिक चल रहा है भूलने के ऊपर और हमारे कॉलर्स मौजूद हैं। हेलो
5: हेलो, गुड आफ्टरनून
4: सर। गुड आफ्टरनून सर।
5: गुड आफ्टरनून मैडम, ऑनलाइन में मैडम?
4: మనం ఆన్ ఎయిర్ లోనే ఉన్నాం సార్, చెప్పండి సార్.
5: ఓం శాంతి, నమస్కారం అండి. నా పేరు పోలిశెట్టి మెహర్ బాబా, జూబ్లీ హిల్స్ నుంచి మాట్లాడుతున్నానండి.
4: సరే సార్, వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ సార్.
5: పోతే అండి మేడం, నేను ప్రతి నెల మంత్ ఎండింగ్ కి లాస్ట్ రోజున వెళ్తానండి. ఇక్కడ నుంచి వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు 1వ తారీఖు నైట్ అటు నుంచి వస్తానండి.
4: ఓకే,
5: అంటే ఇక్కడ కూడా మా అబ్బాయి బుక్ చేస్తారండి టికెట్, రిజర్వేషన్ టికెట్ స్లీపర్ క్లాస్. మొన్న నెల ఎప్పుడో క్రీస్తు పూర్వం కదా అండి, క్రీస్తు శకం పిచ్చలే మైనే జూన్ మైనే 30వ తారీఖున వెళ్ళాలండి నేను.
4: ఓకే,
5: అయితే 30వ తారీఖున వెళ్ళాలని నాకు గుర్తులేదండి. అంటే రేపు కదా 31, 31 వెళ్దాం అని ఉద్దేశంతో ఉన్నాయండి. ఇక్కడ మా దగ్గర నేనైతే సెక్యూరిటీ గార్డ్ చేస్తాను మేడం. ఇక్కడ పనిచేసే వాళ్ళు బీహార్ అబ్బాయిలు, బాబా అది జానే వాళ్ళ నైగయ్యా బోల్రా మేడం, జబ్బు కితే సాడే 8 మేడం టైం జాకే కల జాతం బోల్తో కలనయ్య బాబా, అది మైనే లాస్ట్ 30 తారీఖు జాతీయ బోలితో జల్ది జల్ది మేర బీబీ కబాద్ జాకే జల్ది జల్ది జానా బోల్కే సాడే 8 మేడం, జల్ది జల్ది ఆటో బుక్ కరికే
4: జాతంపేటకే
5: మేడం. 8:53 ట్రైన్ ఆతా మేడం, లింగం పిలిస్తే కాకినాడ పోర్ట్ ట్రైన్ మేడం. 8:53 కాయితో జల్ది జల్ది 5 మినిట్ మే ఆటో ఆగాయి మేడం.

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

0: आप सुन रहे हैं ऑल इंडिया रेडियो एफएम रेनबो 101.9 रेनबो के साथ लाइव रंगीन। तो हमारे अगले कॉलर से बात कर लेते हैं। हेलो
1: हेलो नमस्ते
0: नमस्ते
1: నేను ఊలేటి ప్రభాకర్ రావు
0: చెప్పండి సార్
1: ఏంటమ్మా టాపిక్ ఈ రోజు నేను రాజమండ్రిలో ఉన్నా తెలియదు వినలేదు
0: అవునా అంటే మతి మార్పు గురించి సార్ ఈరోజు మామూలుగా మనం ఏది మర్చిపోతాం అంటే రోజు లైక్ కార్ కీస్ స్పెక్టకల్స్ ఫోన్స్ అట్లా మామూలుగా ఏ విషయాలు మర్చిపోతూ ఉంటాము అనేది అవునండి మనం ఆన్ ఎయిర్ అండి
1: నేనైతే బెంగళూరు నుంచి రాజమండ్రి వచ్చాను ఈరోజే కొద్ది కార్యక్రమం నిమిత్తం.
0: ఓకే.
1: కానీ ఏది మర్చిపోయినా కూడా మన ఎఫ్ఎం మాత్రం మర్చిపోలేదు.
0: సో స్వీట్ సార్, దట్ వాస్ ది అల్టిమేట్ ఈరోజు.
1: ఇంటికి తాళం తీయాలన్న మర్చిపోతాను కానీ అప్పుడప్పుడు.
0: అవును సార్, మీరు అక్కడికి వెళ్ళినా కూడా మాతో ఇంకా యూనో యూ స్టేయింగ్ కనెక్టెడ్, ఇట్ షోస్ హౌ మచ్ డెడికేటెడ్ యు ఆర్ టు us.
1: థాంక్యూ. ఓలేటి ప్రభాకర్ రావు నమస్కారం.
0: నమస్కారం సార్. నిజంగా దట్ లైన్ మేడ్ మీ ఫీల్ యునో సో హ్యాపీ. ఏది మర్చిపోయినా మాత్రం ఎఫ్ఎం మర్చిపోమంట. సో దట్ ఈస్ రియలీ సో స్వీట్ సార్. ఎనీవేస్, ఐ రిసీవ్ సో మెనీ కాల్స్, అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. సభీనే కాల్ కర్కే అప్నే అప్నే రాయ్ దియే, తో ఏక్ ఏక్ కో ఆర్ జో కరే అండ్ ఉన్కే ఫోన్ కాల్స్ మే ఉఠా నహీ పాయి తో ఉన్కో భీ మే సారీ బోల్తీ హూం. వైసే ఏక్ ఔర్ లాస్ట్ కాలర్ కోయి మిలా తో రహే హై, ఠీక్ హై, ట్రై కర్ లేకే దేఖతే హై. ఫోన్ కట్ హో రహా హై, I think there's some signal issue. Anyways, भूल जाने वाली बातें जो भी हैं जिससे हमारे दिल को दर्द होता है उसे हम भूल जाते हैं, और जो यादें हमें एक मुस्कुराहट देती है उसे ही हम यू नो अच्छे से ट्रेजर करके रखते हैं ताकि आगे हमारी जिंदगी सफल हो जाए. बस ऐसे कि कभी यू नो व्हेन एवर यू फील लिटिल लो, आपको कुछ बुरा लगा या दिन अच्छा नहीं गुजर रहा हो, वो टाइम पे ऐसे यादें समेट ले जिनसे हमें खुशी मिलती हो, है ना. और हम किसी के मुस्कुराहट की वजह बनेंगे ना कि किसी के दुख का. तो ये सब चंद बातें अगर हम याद रखें और बाकी के बातें भूल भी जाए तो कोई फर्क नहीं पड़ता. क्या बोलते दोस्तों, स्टूडियो क्लॉक में हो चुका है 1:51. एक छोटे से ब्रेक के बाद आप सभी से फिर मिलती हूँ.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: This is the station of the nation, All India Radio FM 101.9 Rainbow ke saath live rangeen. Hamare phone in callers maujood hai. Hello.
3: Radhe Radhe, sukchein se rehna hai to Radhe Radhe kehna hai.
0: Ji ji, Radhe Radhe sir, kaise hain aap?
3: Excellent and superb. Mere ela unnaru?
0: Chala baagunnanandi. టాపిక్ గురించి మాట్లాడతారా సార్?
3: చాలా బాగుంది, చాలా బాగుందండి, ఇంకా చాలా బాగుందండి.
0: థ్యాంక్ యూ.
3: అయితే మీరు మతిమార్పు గురించి చెప్పమన్నారా, లేకపోతే మతిమార్పుని ఏ విధంగా మెమరీ లెవెల్స్ కి దానికి పెంచాలి?
0: లేదు సార్, మతిమార్పు నార్మల్, ఇన్ జనరల్
3: గా. అయితే
0: అంత డెప్త్ లో వెళ్ళట్లేదు సార్, మంచిగా లైట్ గా టాపిక్ ఉంది, అందరు నవ్వుకుంటున్నారు.
3: అది కాదండి, లైట్ లైట్ గా కాకుండా డెప్త్ లోకి వెళ్తే ఆ మతి మార్పుని కూడా మెమరీలోకి తీసుకొచ్చేసి దాన్ని ఉంచేస్తే
0: ఇంకా కన్ఫ్యూజ్ చేసి పడేస్తాం సార్ అందరినీ.
3: అంతే అంటారా?
0: అంతే సార్.
3: అయితే ఒకసారి ఏమైతుందంటే, చేతిలో రిమోట్ ఉంటుందండి.
0: అవును.
3: రిమోట్ ఉండేసి దాని వాల్యూమ్ పెంచుకోవడము ఏదో చేస్తాం. చేసేసిన తర్వాత పక్కన పెట్టుకుంటాం నేను. అంటే ఒకసారి

0: ఏంటంటే సోఫా సోఫా పక్కన కింద పెడతాం, లేకపోతే సోఫా పైన కింద అది ఉంటుంది కదా.
1: మీ సోఫాకి చేతులు, చేతులకి ఆ సోఫా సీట్ కి గ్యాప్ ఉంటే దాని లోపల కూడా వెళ్ళిపోతుంది సార్.
0: ఎస్ ఎస్ అక్కడ పెడతా అన్నట్లు. అయితే చెప్పినప్పుడు ఏంటంటే మీరు బిలీవ్ చేయరు, ఖచ్చితంగా ఒక ఫైవ్ మినిట్స్ అన్న ఖచ్చితంగా అవుతుందండి. అందులో నేను ఒక్కరిని దేవులాడుతానని మన అర్థం ఉంటుంది కానీ ఇంటి పాలిటీ దేవులాడతాం.
1: కరెక్ట్ అండి, ఇది అందరి ఇంట్లో, ఎవ్రీబడి విల్ బి రిలేటింగ్ టు యూ నౌ, సేయింగ్ అరే మా ఇంట్లో కూడా ఇట్లనే చేస్తారని ఇప్పుడు వినేటప్పుడు చెప్తూ ఉంటారు చూడండి.
0: కరెక్ట్ అండి.
1: చలే సార్, థ్యాంక్ యూ సార్.
0: ఓకే, హావ్ ఎ గ్రేట్ డే అండి.
1: సేమ్ టు యూ అండి. తో యే థే ఆజ్ కే హమారే క్యా భూల్నే కి ఊపర్ కే. హలో, దేఖీ బహుత ఏక జన తో బహుత దేర్ సే కోశిష్ కర రహే హై, తో మైనే సోచా చలో ఏక ఔర్ చాన్స్ दे ही देते हैं, देख लेते हैं अगर वो कॉल एक्सेप्ट होगा कि नहीं. हेलो,
2: नमस्ते मैडम, आई एम मंगा भास्कर.
1: मंगा जी कैसे हैं आप?
2: सुपर सुपर. आपका टॉपिक सुन के मेरा नाम तो मैं नहीं भूले.
1: मैं भी आपका नाम नहीं भूली मंगा जी.
2: yes. थैंक यू वेरी मच.
1: तो जल्दी से, हमारे पास वक्त बहुत कम है, तो आप जल्दी से बोल दीजिए.
2: उठने के पहले स्टार्टिंग आई विल टेक माय थायराइड टैबलेट, आई वांट टू ऑन द रेडियो फर्स्ट.
1: आ सो स्वीट.
2: कभी भी कॉफी को नहीं भूल जाते, चाय या कॉफी.
1: जी जी.
2: लेकिन स्पेक्स कहाँ रखते कि रोज ढूंढते रहते. मैं लास्ट एवरी टाइम आई विल टेल दैट
1: स्पेक्स
2: नॉलेज इंप्रूवमेंट होगा साइंस, लेकिन रिमोट साउंड कुछ भी कोई अभी तक नहीं बनाया.
1: हाँ, कि स्पेक्स को कहां से ढूंढ के निकाले. बट हाँ. रेडियो ऑन करना नहीं भूलते, स्टेशन हमारा नहीं भूलते.
2: नेवर, नेवर. क्यों बोले तो रेडियो एक वन ऑफ द पार्ट ऑफ अस नो,
1: इट्स लाइक ऑक्सीजन.
2: हां
1: या चलो मंगा जी, बहुत बहुत शुक्रिया. लास्ट मिनट में भी आप कॉल किया.
2: थैंक यू वेरी मच. थैंक यू.
1: सो सो स्वीट. हमारे जो श्रोतागण हैं हमें कभी नहीं भूलते, यही हमारी इच्छा है. एक छोटा सा ब्रेक.
3: ఇంటికోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
4: ఆ చిహ్నం లేకపోతేనో?
3: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
5: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
6: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
7: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
1: You're tuned to All India Radio FM Rainbow 101.9. Rainbow adds colors to your life. कोई भी चीज शुरू होगी तो उसका अंत होना भी जरूरी है. तो इसका मतलब ये है कि मेरा आप सबसे विदा लेने का वक्त आ चुका है. तो दोस्तों, अगली बार एक और शो में एक और नया टॉपिक लेकर मैं आप सभी के सामने हाजिर हो जाऊंगी. तब तक के लिए आप सभी से विदा लेती हूँ. दिस इज आरजे दीपा राज साइनिंग ऑफ, नॉट बिफोर आस्किंग यू ऑल टू टेक वेरी गुड केयर ऑफ योरसेल्फ. हंसते रहिएगा, हंसाते रहिएगा और अपने सेहत का ख्याल रखना कभी मत भूलिए. अपना ख्याल रखिए और अपनों का भी ख्याल रखिएगा. बस थोड़ी देर में हमारी अगली आरजे आप सभी से हेलो करते हुए मौजूद हो जाएगी. अनुषा आ चुकी है हमेशा की तरह फुल एक्साइटमेंट और जोश के साथ है आप सबसे मिलने के लिए. तो यूं ही जुड़े रहिएगा हमारे साथ, कहीं मत जाइएगा. स्टूडियो क्लॉक में हो चुका है टाइम 1:56:58. 2 बजे आप सब एक नए सेगमेंट में, नए शो में, नए आरजे के साथ आपकी मुलाकात होगी और मेरा आपसे फिर कभी एक और नमस्ते हेलो आदाब में मुलाकात होगी. Till then, bye-bye, take care.

మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సుఫ్రెండ్స్, నేను ఆర్జే అనుష సిద్ధంగా ఉన్నాను. ఈ రోజు మన డబుల్ కమీటా షోని స్టార్ట్ చేయడానికి సో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం, అనుస్వాగతం. సో ఫ్రెండ్స్, మరి మనకు తెలుసు మనమేమో మరి ఆషాఢ మాసంలోకి వచ్చేసాము, అండ్ అలాగే మరి బోనాలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. సో మరి ఈ రోజు మొదటి ఆదివారం కాబట్టి, అండ్ మరి మొదటి ఆదివారం రోజు గోలకొండలో ఉన్న జగదాంబిక అమ్మవారికి బోనాలు సమర్పించడం జరుగుతుంది. సో మరి ఈ బోనాల సందర్భంగా అందరికీ కూడా ఆ అమ్మవారి కృపాకటాక్షాలు ఉండాలని, అండ్ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మంచి పాట చేస్తుంది మీ అందరి కోసం ఫ్రమ్ ద మూవీ స్మార్ట్ శంకర్ నుంచి. వింటూనే ఉండండి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

Rainbow 101.9. Legend movie నుంచి సూపర్ సాంగ్ విన్నారు. సో ఫ్రెండ్స్, మనం ఉన్నాము మరి డబుల్ కమీటర్ షోలో. అండ్ నేను మీ ఆర్జే అనుష. సో ఫ్రెండ్స్, మరి మనమేమో డబుల్ కమీటర్ షోలో జష్నే హైదరాబాద్తో స్టార్ట్ చేసేస్తాం కదా. సో మరి ఈరోజు ఏం మాట్లాడుకుందాం జష్నే హైదరాబాద్లో అంటే సింధీ దాల్ పక్వాన్. సో సింధీ దాల్ పక్వాన్ అని అనగానే డెఫినెట్గా ఇది సింధ్ నుంచి వచ్చిందేనా అనే డౌట్ వచ్చేస్తుంటుంది. నిజమే, మరి పేరుకు తగ్గట్టుగానే రావడం సింధ్ నుంచి వచ్చిన మన హైదరాబాద్లో చాలా చాలా ఫేమస్. అందులోనూ దీనికి ఆదివారం బ్రేక్ఫాస్ట్గా ఎంతో బోల్డ్ంత పేరుందనమాట. చాలా సింపుల్గా చనాదాల్, కొన్ని మసాలాలు, మైదా లేదా గోధుమ పిండితో తయారే ఈ వంటకం పెద్దగా వంట రాని వాళ్ళు కూడా చాలా సునాయాసంగా చేసేసుకోవచ్చు అనమాట. అందరూ దీన్ని ఇష్టపడతారు. కానీ పిల్లలు బాగా ఇష్టపడే ఈ పదార్థాన్ని ఇంచుమించు అన్ని వేడుకల్లో, కార్యక్రమాల్లో మనం చూడవచ్చు. మరి వేడి వేడి కూరలో పక్వాన్ను అలా ముంచుకుని నోట్లో పెట్టుకుంటే గొంతులో నుంచి అలా జారిపోతూ ఉంటే స్వర్గంగా అనిపిస్తుంటుంది కదా. నిజంగా చెప్పుకోవడం కంటే తింటే కనుక రుచి చూస్తే ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్, ఆ ఫీల్ అబ్బబ్బబ్బా సూపర్గా ఉంటుంది కదా. ఆల్రైట్ సో ఫ్రెండ్స్, దీని గురించి ఇంకా విశేషాలు మాట్లాడుకుందాం. ఇప్పుడైతే వచ్చేసింది సూపర్ హిట్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఖైదీ నంబర్ 150 నుంచి వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్ లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. సో ఫ్రెండ్స్, మనం ఉన్నాము జస్ట్ హైదరాబాద్ షోలో అండ్ నేను మీ ఆర్జే అనుష. సో ఫ్రెండ్స్, మనమేమో మరీ మాట్లాడుకుంటూ ఉన్నాము సింధీ దాల్ పక్వాన్ గురించి. యూనో, సింధీ దాల్ పక్వాన్ను ఇప్పుడు ఒక టిఫిన్గా చూస్తున్నాం, కానీ దీని చరిత్ర చూస్తే మాత్రం ఒకప్పుడు పరిస్థితులు బాగా లేనప్పుడు, అంటే బ్రతకడానికి కష్టపడుతున్న రోజుల్లో ఈ ఆలోచన సింధ్ దేశంలో పుట్టిందనమాట. నిజమే, పేరుకు తగ్గట్టుగా. అయితే సింధ్ దేశంలో పుట్టినప్పటికీ కూడా నెమ్మది నెమ్మదిగా భారతదేశం అంతటా కూడా వ్యాప్తి చెందిందనమాట. అసలు నిజానికి చెప్పుకోవాలంటే యూనో, సింధ్ ఇదంతా కూడా పార్ట్ ఆఫ్ ఇండియానే అనుకోండి ఒకప్పుడు, ఇప్పుడు కాదు కాకపోతే. యూనో, అయితే నెమ్మది నెమ్మదిగా భారతదేశం అంతటా కూడా వ్యాప్తి చెందింది. మన హైదరాబాద్లో స్పెషల్ క్యూజీన్గా నిలిచింది. యూనో, మారుతున్న పర్యావరణానికి తగ్గట్టుగా, అంటే వేడి బాగా పెరిగి తాజా కూరగాయలు దొరకకుండా ఉన్న ప్రదేశాల్లో భోజనం తయారు చేసుకునే సమస్య ఉన్నప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఆ రోజుల్లో మన వ్యాపారం చేస్తూ, యూనో, ఇప్పుడైతే ట్రాన్స్పోర్టేషన్ చాలా చాలా ఎక్కువగా ఉంది, అన్ని చోట్లకి ఉందన్నమాట, మనం అప్పటికప్పుడు అనుకుని కూడా స్టార్ట్ అయిపోవచ్చు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే. అయితే మరి ఆ రోజుల్లో కాదు కాబట్టి వ్యాపారం చేస్తూ ఉండే వాళ్ళకి అండ్ దూర ప్రయాణాలు చేసే వాళ్ళకి ఇది చాలా చాలా బాగా పనికొచ్చేదన్నమాట కదా. నిజం. సో మరి సింధీ దాల్ పక్వాన్ గురించి ఇంకా విశేషాలు మాట్లాడుకుందాం. అంతకంటే ముందు వచ్చేసింది మంచి పాట ఫ్రమ్ ద మూవీ టెంపర్ నుంచి. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం.

0: मेरा जूता है जापानी, पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
1: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
2: FM Rainbow 101.9.

సో ఫ్రెండ్స్, మనమేమో మరి డబుల్ కా మీటా షోలో మాట్లాడుకుంటున్నాము జష్నే హైదరాబాద్ లో సింధీ దాల్ పక్వాన్ గురించి. అయితే మరి సింధీ దాల్ పక్వాన్ తయారు చేయటం చాలా చాలా ఈజీ అని నేను చెప్పాను కదా. ఎంత సులువు అంటే, యూనో, ముందుగా కొంచెం దాల్చిన, అదే శనగపప్పు అనమాట, ఆఫ్కోర్స్ పచ్చి శనగపప్పు అని కూడా అంటూ ఉంటారు, మరి దాన్ని నానబెట్టేసి కొంచెం పసుపు వేసి ప్రెషర్ కుక్కర్లో పెట్టాలన్నమాట. అయితే పలుకుగానే ఉండాలన్నమాట.

మరి మెత్తగా అయిపోకూడదు. సో యూనో మరి జస్ట్ ఏం చేయాలి అంటే ఒక పాత్రలో బాండీలో కాస్త ఆయిల్ వేసి మరి దాంట్లో జీలకర్ర, దెన్ ఆమ్చూర్ పౌడర్, గరం మసాలా, ఉప్పు ఇవన్నీ వేసేసి సో పైన కుక్కర్లో పెట్టుకున్నవి వేసేసేయాలన్నమాట శనగపప్పు. అయితే మరి దీంట్లో కొంచెం ఉడికిన తర్వాత లైట్గా వాటర్ వేయాలన్నమాట, అంటే ఒక గ్రేవీ వచ్చి మరి తినడానికి బాగుండాలి కాబట్టి కొంచెం వాటర్ వేసి చేయాలన్నమాట కాసేపు. సో ఇది తయారైపోయింది మరి మన ఈ దాల్ పక్వాన్లో దాల్, సో కూర అన్నమాట. అయితే మరి పక్వాన్ తయారు చేయడానికి ఏం చేయాలి అంటే యూనో జనరల్గా అప్పట్లో మైదాపిండి వాడుతూ ఉండేవాళ్ళు అనమాట. అయితే ఇప్పుడు కొంతమంది మరి గోధుమ పిండితో కూడా తయారు చేస్తూ ఉన్నారు దీన్ని. సో పూరీలు చేసుకుంటూ ఉంటాం కదా, సో దానిలాగే డిట్టో ఆల్మోస్ట్ మరి తయారు చేస్తారు. కాకపోతే పూరి పొంగుతుంది కదా, మరి ఈ దీనికి ఏం చేయాలి అంటే కనుక మనం చేసిన తర్వాత పూరి దానికి ఘాట్లు పెట్టాలన్నమాట, ఎందుకు అంటే పొంగకుండా ఉండడానికి. సో అదే ఆయిల్లో వేసి మరి మనం ఫ్రై చేస్తూ ఉన్నప్పుడు గట్టిగా వస్తుందన్నమాట, ఎందుకంటే చిన్న చిన్న ఘాట్లు పెట్టడం వల్ల పొంగదు. సో దానివల్ల క్రిస్పీగా వస్తుందన్నమాట, చిన్న ఫ్లేమ్ మీద కాల్చాలి ఆఫ్ కోర్స్. సో అలా గట్టిగా అప్పుడల్లా అయిపోతుందన్నమాట. మరి దాన్ని మీద కర్రీ వేసుకొని తినచ్చు, లేదు అంటే మనం ఏ దాల్ ఆఫ్ కోర్స్ కర్రీ అంటే ఇక్కడ దాల్ అన్నమాట. సో మరి అలా అన్నట్టుగా నేను ముంచుకుని తినచ్చు అని చెప్పాను కదా, సో అలా తింటూ ఉంటే మాత్రం అద్దరిపోతుంది. నేను అన్నట్టుగా మరి చెప్పడం కంటే తింటే చాలా చాలా బాగుంటుంది. ఇస్తుంది దాల్ పక్వాన్. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మంచి సుపైట సాంగ్ వస్తుంది ఫ్రమ్ ద మూవీ డిజే దువాడ జగన్నాథ నుంచి వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమాయం.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: Hey, did you know the Kakatiya Kalatoranam is more than just a monument? Really? Tell me. That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
2: Wow, so it's like a cultural adda on radio.
1: Exactly. Every night at 8 PM on FM Rainbow 101.9.
3: Telanganam. Telangana's heartbeat on air.
4: FM Rainbow 101.9.

0: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.
1: FM Rainbow 101.9.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలొక వైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
2: మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, ఇంతవరకు మనం డబుల్ కమీటా షోలో మరి జస్ట్నే హైదరాబాద్లో మాట్లాడుకున్నాము సింధీ దాల్ పక్వాన్ గురించి. సో మరి ఇక్కడతో దానికి సమాప్తం చెప్పేస్తూ మరి కొద్ది క్షణాల్లో మన రెయిన్బో క్లాక్లో 3 గంటలు కావస్తుంది. తెలుగులో వార్తా ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఆవిష్కరణలు, ప్రపంచ భాగస్వామ్యాల ద్వారా సాంప్రదాయ భారతీయ హస్తకళలు ఆర్థిక వృద్ధిని ఎలా నడిపించగలవో తెలియజేస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సోషల్ మీడియా ద్వారా ప్రజలతో పంచుకున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభమవుతాయి. ఈ సమావేశాలు వచ్చే నెల 13 వరకు జరుగుతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గిరిజన సాధికారత, గుర్తింపు, సంస్కృతి పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నామని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి చెప్పారు. ఎస్ఐఆర్ గడువు పొడిగింపును కాంగ్రెస్ పార్టీ నేతలు అవకాశంగా తీసుకుని ఓటరు నమోదు ప్రక్రియకు సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణకు ముప్పుగా మారే బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణలో ఎలాంటి రాజీ ఉండదని అటవీ, పర్యావరణ శాఖల మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే ఆసుపత్రులు, సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గోల్కొండ కోటలో జగదాంబిక అమ్మవారి బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా చెర్లపల్లి నుంచి కేరళలోని కొల్లం స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఆగస్టు 14 నుంచి సెప్టెంబర్ 5 వరకు మొత్తం 8 సర్వీసులుంటాయని వెల్లడించింది. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో కొత్తగా ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు కానుంది. ఈ మేరకు కళాశాలను మంజూరు చేస్తూ విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా జీవో జారీ చేశారు. ఈరోజు రాష్ట్రంలోని 16 జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మనం ఎంటర్ అయిపోయాము మరి మన డబుల్ కమీటర్ షోలోని సెకండ్ సెగ్మెంట్ అయిన రోజుకున్న ఇంపార్టెన్స్ తెలుసుకునే సెగ్మెంట్ లోకి. సో మరి ఈరోజు మంచి ఇంపార్టెన్స్ ఉంది అండ్ అందరం మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుని తెలుసుకోవాల్సిన ఇంపార్టెన్స్ అనమాట. సో ఆ విశేషాలన్నీ కూడా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు సూపర్ సాంగ్ వచ్చేసింది మీ అందరి కోసం ఫ్రమ్ ద మూవీ తేజ్ ఐ లవ్ యూ నుంచి. వింటూనే ఉండండి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: FM Rainbow 101.9.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మనం ఉన్నాము డబుల్ కమీటా షోలో. అండ్ నేను మీ ఆర్జే అనూష. సో ఫ్రెండ్స్, మనమేమో మరి రోజుకున్న ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకుందాం. నేను చెప్పాను కదా, సో ఆ విశేషాల్లోకి వెళ్ళిపోతే కనుక, యూనో ఎప్పుడు కూడా మనం ఏ పని చేసుకోవాలన్నా, అంటే యూనో జనరల్గా వర్క్స్ చేసుకోవడానికి అండ్ ఏమైనా కొనుక్కోవడానికి, ప్రతి ఒక్కదానికి డైరెక్ట్గాను ఇండైరెక్ట్గానో డబ్బులు చాలా చాలా ముఖ్యం కదా. మనం సంపాదించుకున్న అలాగే దాచుకున్నవి మన యూనో ఖర్చుకి సరిపోకపోతే, ఇంకా అవసరం అనిపిస్తే మనకేం గుర్తొస్తాయి కదా, వెంటనే గుర్తొచ్చేవి బ్యాంకులు. అవి అంతలా మన జీవితంలో భాగమైపోయాయి ప్రతిదానికి కదా. ట్రాన్సాక్షన్కి కానీ ఏవైనా యూనో తీసుకోవటానికి, తీసుకున్నవి తిరిగి ఇవ్వటానికి, ఇలాంటివన్నిటికీ సంబంధించి బ్యాంకులనే మనం వాడుతూ ఉంటాం. అయితే యూనో మన అవసరాలకి తగ్గట్టు మరి మనకు డబ్బులు అవసరమైతే అఫ్కోర్స్ అప్పుగా ఇస్తాయి మరి బ్యాంకులు. మరి అందులోనూ అఫ్కోర్స్ కండిషన్స్ అప్లై అనుకోండి ప్రతిదానికి. అలా బ్యాంకులు మనకు డబ్బులు ఇవ్వడానికి, మనం తీసుకున్నవి తిరిగి ఇవ్వడానికి ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అఫ్కోర్స్ ప్రతిదానికి ఉంటాయి, ప్రైవేట్ అని పబ్లిక్ అని ప్రతి ఒక్కరికి ఎవరి రూల్స్ వాళ్ళకు ఉంటాయి కదా. మరి అలా ఉండాలి అంటే బ్యాంకుల్ని ఎవరో ఒకరి ఆధ్వర్యంలో ఉంచాలి కదా, అందుకే నేషనలైజ్ చేశారన్నమాట. ఎందుకు అంటే మరి నేషనలైజేషన్ అంటే ఏంటి, ప్రభుత్వ ఆధ్వర్యంలోకి తీసుకువచ్చి ప్రభుత్వం కింద పనిచేయటం అన్నమాట. మరి అలా నేషనలైజ్ చేసిన రోజే జూలై 19వ తేదీ 1969. మరి ఈ సంవత్సరం 57వ యానివర్సరీ అన్నమాట ఈ నేషనలైజేషన్కి. సో మరి బ్యాంక్ నేషనలైజేషన్ డే అనమాట ఈరోజు. సో దానికి సంబంధించి ఇంకా విశేషాలు మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు వచ్చేసింది మంచి పాట మీ అందరి కోసం ఫ్రమ్ ద మూవీ హెలో నుంచి. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో. రెయిన్బో జీవితం రంగులమయం.

0: అత్యయిత లేదా చెత్త చూడు ఓ కహాని పెండ్లి పిల్లగాడు ముందు కింగు లెక్క తిరుగుతుండే పెండ్లి అయ్యినాక ఆమె కొంగు వట్టి ఊగుడంతే
1: అంతే
0: అంతే ఆమె మాటలాడనంటది అయ్యకుంటే సోపు నగత్తెలెందరున్న నువ్వే బేబీ తోపు అంటూ గ్యాపు లేక పొగడకుంటే రోజు గిట్ల గడవదంతే.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ లో

నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: FM Rainbow 101.9.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మనమున్నాము డబుల్ కమీటా షోలో. నేను మీ ఆర్జే అనూష. సో ఫ్రెండ్స్, మనమేమో మరి రోజుకున్న ఇంపార్టెన్స్ గురించి తెలుసుకుంటూ ఉన్నాము. అండ్ ఆ విశేషాల్లోకి వెళ్ళిపోదాం. అయితే యూనో, ఇందాకే మనం ఈరోజు బ్యాంక్ నేషనలైజేషన్ డే అని అనుకున్నాం కదా. అయితే యూనో, బ్యాంకుల్ని నేషనలైజ్ చేసి వాటి కార్యకలాపాలు నగరాల్లోనే కాకుండా మరి గ్రామాల్లోకి, అలాగే వ్యవసాయ అభివృద్ధికి యూనో పాటు పడేలా చేయటం జరిగిందనమాట. ఒకప్పుడు మనకు తెలిసిందే, యూనో డబ్బులు అప్పుగా కావాలి అంటే ఎవరైనా కానీ యూనో అర్బన్ ప్లేసెస్లో కానీ గ్రామాల్లో కానీ, లేకపోతే వ్యవసాయానికి అవసరమైనప్పుడు కానీ, అలాగే ఏదైనా కానీ ఎంత కష్టపడుతూ ఉండేవాళ్ళు అందరూ కూడా. యూనో ప్రైవేట్ సంస్థలు అప్పట్లో ఉన్నాయనుకోండి ఇలాంటివన్నీ చేయటానికి, అయితే కొన్ని ఇష్యూస్ అవి జరగడం వల్ల అండ్ కొంతమంది నెగిటివ్గా ఇష్యూస్ ఫేస్ చేయటం వల్ల అలాంటివన్నీ కూడా ఇక ముందు జరగకూడదు అని చెప్పేసి అప్పట్లో అనుకోవడం జరిగిందనమాట. అఫ్కోర్స్ మనం ఇప్పుడు కనుక గుర్తు చేసుకుంటే అవన్నీ మనం చూసాము, చదివే ఉంటాం కూడా. కానీ ఇప్పుడు పరిస్థితి చాలా వరకు మారిపోయింది కాబట్టి బ్యాంక్స్ మన కోసం ఉన్నాయన్నమాట. అందులోనే నేషనలైజ్డ్ బ్యాంక్స్ అంటే గవర్నమెంట్ బ్యాంక్స్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ మనకి 12 నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉన్నాయన్నమాట. ఇంకా చాలామందికి మన చుట్టూ ఉన్న బ్యాంక్స్ ఏవి ప్రైవేట్వో ఏవి ప్రభుత్వానివో చాలామందికి తెలియకపోవచ్చు. బట్ యూనో జనరల్గా మనందరం ఎక్కువగా వింటూ ఉంటాము మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది గవర్నమెంట్ బ్యాంక్, గవర్నమెంట్ బ్యాంక్ అని చెప్పేసి. సో ఇది మరి 12 నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉన్నాయని నేను చెప్పాను కదా. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అతి పెద్దదన్నమాట. సో అన్నిటికంటే కూడా పెద్దది ఇవే. ఇది కాకుండా మరి ఇంకా చాలా ఉన్నాయి, అంటే 11 ఉన్నాయన్నమాట. పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్. సో మొత్తం 12 ఉన్నాయన్నమాట మరి నేషనలైజ్డ్ బ్యాంక్స్ అన్నీ కూడా. సో ఈ బ్యాంక్స్ అన్నీ కూడా మరి మన కోసం, మన సౌలభ్యం కోసం వర్క్ చేస్తూ ఉంటాయి. సో మరి మీకు ఎప్పుడైనా ఎటువంటి అవసరం ఉన్నా హ్యాపీగా నిస్సంకోచంగా బ్యాంకుల దగ్గరికి వెళ్ళి హెల్ప్ అడగచ్చు. సో ఫ్రెండ్స్, అదనమాట విషయం. ఇప్పుడైతే అతను ఒకడే చిత్రం నుంచి సుపైత్ సాంగ్ వచ్చేసింది మీ అందరి కోసం. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.
1: Rainbow 101.9.

0: డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2360555 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: FM Rainbow 101.9.

0: బతుకమ్మ పూల సోయగం,
1: బోనాల జాతర ఉత్సాహం,
0: ఒగ్గు కథల మేళవింపు,
1: పేరిని నిత్య వీరత్వం,
0: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
1: నిర్మల్ కళల అందం,
0: సకినాల రుచులు,
1: సర్వపిండి సాంప్రదాయం,
0: పల్లె జానపద సంస్కృతి నుంచి
1: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
0: ప్రతి కథను
1: ప్రతి గాథను
0: ఒడిసిపట్టి
1: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకు అందిస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు FM రెయిన్బోలో.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం, రంగులమయం. సో ఫ్రెండ్స్, మరికొద్ది క్షణాల్లో మన రెయిన్బో క్లాక్ లో 4 గంటలు కావస్తుంది. తెలుగులో వార్తా ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. లదఖ్లోని పూగాలోయలో భారతదేశం తన మొట్టమొదటి జియో థర్మల్ బావులను ప్రారంభించిందని, తద్వారా దేశంలో మొట్టమొదటి 1 మెగావాట్ జియో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుకు మార్గం సుగమమైందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, జపాన్ ఓపెన్ టోర్నీని గెలిచిన తొలి భారతీయురాలు పివి సింధుకు కేంద్ర క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాందవీయ అభినందనలు తెలిపారు. రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు నాణ్యమైన బొగ్గు కొరత ఏర్పడటంతో ఉత్పత్తిని పెంచి నిరంతర సరఫరాకు గనుల వారీగా ప్రత్యేక అధికారాలను నియమిస్తూ సింగరేణి సీఎండి బుద్ధా ప్రకాష్ ఆదేశాలు జారీ చేశారు. గురుకులాల విద్యార్థుల తెలంగాణకు భవిష్యత్ బ్రాండ్ అంబాసిడర్లని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. గురుకులాల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, సంస్కరణలతో మెరుగైన ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో కొత్తగా ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు కానుంది. ఈ మేరకు ఈ విద్యాశాఖ కార్యదర్శి యోగిత రాణా జీవో జారీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరును ఇకపై నిరంతరం సమీక్షిస్తామని, ఇందుకోసం డాష్ బోర్డు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో రేపటి నుంచి జలసిరి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మనం ఎంటర్ అయిపోయాము మన నెక్స్ట్ సెగ్మెంట్ అయిన స్నాక్ టైంలోకి. సో మరి స్నాక్ టైంలో మన టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి విశేషాలు తెలుసుకుందాము. మరి ఏ మూవీస్ రిలీజ్కి సిద్ధంగా ఉన్నాయి, ఏ మూవీ ఎక్కడ దాకా వచ్చింది, అంటే షూటింగ్ ఎంతవరకు పూర్తి చేసుకుంది, నిర్మాణాంతర కార్యక్రమాలు, రిలీజ్ డేట్స్, ఇలాంటివి అన్నిటి గురించి మనం తెలుసుకుందాము. కానీ సుభైత్ సాంగ్తో స్టార్ట్ చేసేద్దాం. వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ రంగం నుంచి వింటూనే ఉండండి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బో జీవితం రంగులమయం.

0: బతుకమ్మ పూల సోయగం,
1: బోనాల జాతర ఉత్సాహం,
0: ఒగ్గు కథల మేళవింపు,
1: పేరిని నిత్య వీరత్వం,
0: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
1: నిర్మల్ కళల అందం,
0: సకినాల రుచులు,
1: సర్వపిండి సాంప్రదాయం,
0: పల్లె జానపద సంస్కృతి నుంచి
1: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
0: ప్రతి కథను
1: ప్రతి గాథను
0: ఒడిసిపట్టి
1: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకు అందిస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు FM రెయిన్బోలో.

0: FM Rainbow 101.9.
1: అపరిచితుడు మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ విన్నారు. సో ఫ్రెండ్స్, మనం ఉన్నాము స్నాక్ టైంలో, అండ్ నేను మీ ఆర్జే అనూష. సో ఫ్రెండ్స్, మరి స్నాక్ టైంలో మనమేమో మరి టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి మూవీ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. నేను చెప్పాను కదా, ఆ విశేషాల్లోకి వెళ్ళిపోతే కనుక, యూనో, మరి మన హీరో ఎన్టీఆర్ గారు అండ్ అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి కాంబినేషన్లో గాడ్ ఆఫ్ వార్ అనే చిత్రం రాబోతుంది, మన అందరికీ తెలిసిందే. అయితే యూనో, ఎప్పటి నుంచో ఈ ప్రాజెక్ట్ చేద్దాము అని త్రివిక్రమ్ గారు అనుకుంటూ ఉన్నారంట. ఒక రకంగా చెప్పాలంటే ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు అని అంటూ ఉన్నారు. అయితే యూనో, ఇది ఒక మైథలాజికల్ యాక్షన్ సినిమా అన్నమాట. డెఫినెట్గా పాన్ ఇండియా లెవెల్లోనే మరి రిలీజ్ చేస్తారు, అండ్ వేరే భాషలో కూడా చిత్రీకరణ చేస్తామని చెప్తూ ఉన్నారు. సో ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి కూడా డెఫినెట్గా భారీ అంచనాలే వస్తున్నాయన్నమాట అందరికీ కూడా, యూనో, ఫ్యాన్స్ కూడా. ఎందుకంటే చెప్పిన విశేషాలు కానీ, అండ్ అందులోకి మైథలాజికల్ అంటేనే చాలా చాలా నచ్చుతుంది అందరికీ, యాక్షన్ కూడా ఉంటుంది కాబట్టి. సో మనందరికీ తెలుసు, మరి త్రివిక్రమ్ గారికి పురాణాలంటే చాలా ఇష్టం, అండ్ చాలా నాలెడ్జ్ కూడా ఉంది కాబట్టి ఆయనకి మరి ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలా చాలా ఆతృతగా ఉందనుకోండి. సో మరి ఈ సినిమాకి సంబంధించి చాలా గుసగుసలు వినిపిస్తున్నప్పటికీ కూడా, మొత్తానికి మరి టీమ్ దగ్గర నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేదాకా మనం ఏమీ చెప్పలేం కదా. మరి గాడ్ ఆఫ్ వార్ అంటే డెఫినెట్గా కార్తికేయ అని మనందరికీ తెలిసింది. సో దానికి సంబంధించి ఏంటి ఆ విశేషాలు, ఏంటి కొత్తవి అంటే మనకి తెలియనివి ఏమన్నా చెప్తారా అనేసి అందరికీ కూడా యూనో రకరకాల ఆలోచనలు వస్తూ ఉన్నాయన్నమాట. వాటికి సంబంధించి ఎలా

ఉన్నా కానీ మనం మాత్రం హ్యాపీగా ఒక మంచి సాంగ్ వినేద్దాం. ఇప్పుడైతే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ అరవింద సమేత వీర రాఘవ నుంచి. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో జీవితం రంగులమయం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగాహెచ్

Rainbow 101.9. Welcome back. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 FM రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మనం ఉన్నాము స్నాక్ టైంలో. అండ్ నేను మీ ఆర్జే అనుష. సో ఫ్రెండ్స్, మరి స్నాక్ టైంలో మనం మాట్లాడుకుంటూ ఉన్నాము మూవీ అప్డేట్స్ గురించి. సో మరి విజయ్ దేవరకొండ గారు నటిస్తున్న రౌడీ జనార్దన్ సినిమాలో అయితే మాత్రం చాలా విశేషాలే ఉన్నాయన్నమాట. అఫ్కోర్స్ మరి దర్శకులు రవికిరణ్ గారు చెప్తూ ఉన్నారు. సో ఎప్పుడు అంటే అంతకు ముందు చాలా క్యారెక్టర్స్లో చూసాం విజయ్ గారిని మనం, కానీ ఇది మాత్రం చాలా స్పెషల్. అందులోనూ యూనో క్లైమాక్స్ అంతా కూడా చాలా చాలా బాగా ప్లాన్ చేశాము. క్లైమాక్స్ అంతా ఒకెత్తు అని చెప్పటమే కాదు, మొత్తం ఆయన కెరియర్లోనే ది బెస్ట్ క్లైమాక్స్ అవుతుందని చెప్తూ ఉన్నారనమాట. అంతేకాకుండా అంటే దీనికి ఫ్లాష్ బ్యాక్ ఉందంట ఈ సినిమాలో. సో దాంట్లో కూడా ఆయన మంచి యాక్షన్ లుక్లో, యాక్షన్ మూడ్లో కనిపిస్తారని చెప్తూ ఉన్నారు విజయ్ దేవరకొండ గారు. అంతేకాకుండా మరి యూనో సీనియర్ హీరో అయిన రాజశేఖర్ గారు కూడా దీంట్లో నటిస్తూ ఉన్నారు. సో ఆయన లుక్ వైజ్ కానీ అండ్ ఆయన క్యారెక్టర్ అయితే కనుక ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు మనం ఆయన క్యారెక్టర్లో డెఫినెట్గా మనం అనుకుంటామని చెప్తున్న టీం మెంబర్స్ అంతా కూడా. సో ఇప్పటికైతే బయట పెట్టలేదన్నమాట దాని విశేషాలన్నీ కూడా. కీర్తి సురేష్ గారు మరి జోడీగా నటిస్తూ ఉన్నారు విజయ్ దేవరకొండ గారికి. సో మరి ఇంకా చాలా చాలా డిఫరెంట్ అంటే ఎవరు ఊహించని విశేషాలు మేము అలా చెప్తూ ఉంటామని చెప్తూ ఉన్నారు. సో అందరికీ కూడా యూనో హై ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయనుకోండి ఇప్పటికీ. సో మరి అవన్నీ ఎలా ఉన్నా సుపైట సాంగ్ అయితే మనం హ్యాపీగా వినేయచ్చు. లైట్ మూడ్లో వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ. నేను శైలజ నుంచి వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9
1: సూపర్ హిట్ సాంగ్ వినారు ఫ్రమ్ ద మూవీ ఖుషీ నుంచి. సో ఫ్రెండ్స్, మనం ఉన్నాము స్నాక్ టైంలో. అండ్ నేను మీ ఆర్జే అనుష. సో ఫ్రెండ్స్, మనమేమో స్నాక్ టైంలో మాట్లాడుకుంటూ ఉన్నాము మరి మన టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి మూవీ అప్డేట్స్ గురించి. అయితే మన మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ దర్శకులు బాబే గారి కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుంది. అఫ్కోర్స్ నామకరణం అయితే దానికి ఇంకా చేయలేదనుకోండి. ఓన్లీ 158 అంటే మెగా 158 అనే పేరుతోనే పిలుస్తూ ఉన్నాము. అయితే యూనో దీంట్లో ఒక సీనియర్ హీరో అయిన శరత్ కుమార్ గారు నటిస్తున్నారని చెప్తూ ఉన్నారన్నమాట. అంతేకాకుండా ఇంకొక క్యారెక్టర్ ఉందంట. సో మరి ఆ క్యారెక్టర్ యూనో చాలా చాలా స్పెషల్ అని చెప్తున్నారు. బట్ ఇట్స్ అ నెగటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ అని అంటున్నారన్నమాట. సో ప్రతి ఒక్కటి కూడా యూనో ఈ మధ్య లుక్ వైజ్ అయితే చాలా కేర్ తీసుకుంటూ ఉన్నారు మరి యాక్టర్స్ అందరూ. కాబట్టి మరి మన చిరంజీవి గారు కూడా ఫ్లాష్ బ్యాక్లో వచ్చే క్యారెక్టర్కి సరికొత్త లుక్లో కనిపించబోతూ ఉన్నారని చెప్తూ ఉన్నారన్నమాట. అండ్ అంతేకాకుండా యూనో ఫ్యామిలీ ఎమోషన్స్ అవి ఎలా ఉన్నా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని కూడా అలరిస్తాము అని చెప్తూ ఉన్నారు టీమ్ మెంబర్స్ అంతా కూడా. సో మరి వాళ్ళిద్దరు కాంబినేషన్లో ఆల్రెడీ వాళ్ళతేరు వీరయ్య సినిమా రావటం అండ్ మనందరం ఎంజాయ్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అనేది కొంచెం వెయిట్ చేయాలన్నమాట. సో మరి సినిమా మేకింగ్లో ఉంది కాబట్టి ఇప్పుడైతే మరి సూపర్ హిట్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ వాళ్ళతేరు వీరయ్య నుంచి వచ్చేస్తుంది. వెంటనే ఉండండి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.
2: వయ్యా రంగా నడుచుకొచ్చాతాంది, గుండెల్లోన కొరకు పుట్టేత్తాంది.
3: యు ఆర్ రైట్.

0: పవర్ మూవీ నుంచి సుపైత్ సాంగ్ విన్నారు. సో ఫ్రెండ్స్, ఇప్పటిదాకా స్నాక్ టైంలో ఫిల్మ్ అప్డేట్స్ తెలుసుకున్నాం. మరి రెయిన్బో క్లాక్లో 5 గంటలు కావస్తుంది. తెలుగులో వార్త ముఖ్యాంశాలు విందాం.
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. జపాన్లో జరిగిన ప్రతిష్టాత్మక జపాన్ ఓపెన్ సూపర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచిన భారత స్టార్ షట్లర్ పివి సింధుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. తెలంగాణలోని ప్రతి గ్రామానికి రహదారి, విద్యుత్ వంటి మౌలిక సౌకర్యాలను విధిగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో ఉప ముఖ్యమంత్రి ఈరోజు విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి విమర్శించారు. సాగునీటి సంస్థల ఆర్థిక పరిస్థితి, నిధుల సమీకరణ, రుణాల పునర్వ్యవస్థీకరణపై రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఎల్ఐజీ ఇళ్ల పథకాన్ని రేపు సచివాలయంలో ప్రారంభించనున్న నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎల్లినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షపాతం తగ్గే అవకాశమున్న నేపథ్యంలో రైతులు, ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం మిషన్ మోడ్లో పనిచేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను దిశానిర్దేశం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం, రంగుల మాయం. సో ఫ్రెండ్స్, మనం ఎంటర్ అయిపోయాం మరి లాస్ట్ అండ్ ఫైనల్ సెగ్మెంట్ అయిన తాజా ట్యూన్స్ లోకి. సో మరి తాజా తాజా ట్యూన్స్ వింటూ తాజా అయిపోదాము. మరి మన సండే అంటేనే తాజా అవ్వడానికి కేటాయించిన రోజు కాబట్టి మరి లేటెస్ట్ మంచి హిట్స్ అన్ని కూడా వింటూ ఎంజాయ్ చేసేద్దాము. వచ్చేస్తుంది ముందుగా ఫ్రమ్ ద మూవీ మన శంకర వరప్రసాద్ గారి నుంచి. వింటూనే ఉండండి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం, రంగులమయం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: FM Rainbow 101.9.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: Rainbow 101.9.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368555 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: FM Rainbow 101.9. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మీరు వింటున్నారు తాజా ట్యూన్స్ ఆర్జే అనుషాతో. సో ఫ్రెండ్స్, మరి తాజా ట్యూన్స్ సెగ్మెంట్లో మనం వింటూ ఉన్నాము తాజా తాజా ట్యూన్స్, లేటెస్ట్ మూవీస్లో నుంచి హిట్ సాంగ్స్ వింటూ ఉన్నాం కదా. సో డెఫినెట్గా మరి మంచి మనసుకి నచ్చిన పాటలు వింటే డెఫినెట్గా తాజా తాజా అయిపోతాం. రిఫ్రెష్మెంట్ వస్తే ఆటోమేటిక్గా అంతా బాగుంటుంది కదా. సో మరి వింటూనే ఉండండి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. ఛాంపియన్ మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ మీకోసం.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
5: FM Rainbow 101.9.

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.

గుంటూరు కారంచిత్ర నుంచి సూపర్ హిట్ సాంగ్ విన్నారు. సో ఫ్రెండ్స్, ఇంతవరకు మనం తాజా ట్యూన్ సెగ్మెంట్లో లేటెస్ట్ హిట్స్ అన్ని వింటూ ఉన్నాం కదా. మన రెయిన్బో క్లాక్లో 5:45 ఇప్పుడు ఆరోగ్య జీవనం శీర్షికకి సమయమైంది. ఈరోజు పిప్పి పళ్ళు గురించి ప్రముఖ డెంటల్ సర్జన్ అయిన డాక్టర్ శ్రీను నాయక్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన పిప్పిపళ్ళు, వీటి నివారణ చికిత్స గురించి తెలియజేయడానికి డాక్టర్ శ్రీను నాయక్ గారు, ప్రముఖ డెంటల్ సర్జన్ మరియు ఆర్థోడాంటిస్ట్, మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ శ్రీను నాయక్ గారు.
1: నమస్తే సార్.
0: ఈ పిప్పిపళ్ళు అనేది చాలా సర్వసాధారణంగా చూస్తుంటాము. ఈ పుచ్చిపళ్ళు అని, పిప్పిపళ్ళు అని, డెంటల్ కెరీస్ అని, ఇట్స్ కామన్గా మనము మన ఒక చిన్నపిల్లాడి వయసు నుంచి పెద్దవాళ్ళ దగ్గర ఎక్కడో చోట మనకి చాలా మందిలో ఈ సమస్య కనబడుతుంది. ముఖ్యంగా ఏ ఏజ్ వాళ్ళకి వస్తుందంట అది?
1: సార్, యూజువలీ ఏమంటే దీనికి పర్టికులర్గా ఈ ఏజ్లో రావాలని ఏం లేదు. ఎప్పుడైతే మనకు ఈ మిల్క్ టీత్ స్టార్ట్ అవుతుందో, పిల్లలకి మిల్క్ టీత్ స్టార్ట్ అవుతుందో, పిల్లలకి ఎప్పటి నుంచి బ్రషింగ్ స్టార్ట్ చేయాలి. చాలామందికి ఏమంటుంది, ఎలా ఉంటుందంటే ఇంకా చిన్నపిల్లాడే కదా, బ్రషింగ్ ఎందుకు అని చెప్పేసి చాలామంది మదర్స్ నెగ్లెక్ట్ చేస్తుంటాడు. మామూలుగా ఇవందో మిల్క్ తాగిన తర్వాత కూడా, ఇవందో బ్రెస్ట్ మిల్క్ తాగినా, మామూలుగా గ్లాస్ మిల్క్ తాగినా కూడా, మన బయట మిల్క్ తాగినా కూడా, సో వాళ్ళు బ్రషింగ్ అని వెళ్ళాలి, లేకపోతే కనీసం వాటర్తో రింజన చేసుకోవాలి. సో ఎప్పుడైతే మనం ఇలా చేయలేదనో ఆ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ బ్రషింగ్ చేయకపోతే ఏమవుతుందంటే మనకు మనం ఉన్న ఏదైతే మనకు ఈ మిల్క్ ప్రోడక్ట్ కానీ ఏదైనా తిన్నది కానీ పంటి మీద ఉండిపోతే ఈ పిప్పిపళ్ళు రావడం జరుగుతుంది. సహజంగా పిల్లల్లో ఎక్కువ చూస్తుంటాం, పెద్దవాళ్ళకంటే పిల్లలు ఎక్కువ చూస్తుంటాము. సో ఎస్పెషలీ అంటే మిక్స్ డెంటిషన్ అంటారు, అంటే మామూలుగా ఈ టీత్లో 3 స్టేజెస్ ఉంటాయి, అంటే డెసిడియస్ డెంటిషను, మిక్స్ డెంటిషను, పర్మనెంట్ డెంటిషన్ అని చెప్పి. ఎందుకు ఈ మిక్స్ డెంటిషన్లో ఎందుకు ఎక్కువ అవుతాయంటే ఒక్కొక్క పాలపళ్ళు మన పడిపోతూ పర్మనెంట్ టీత్ వస్తుంటాయి నోట్లో. అప్పుడేమవుతుందంటే మనకు ఈ ఊడిపోయేటప్పుడు కొంత పెయిన్ అనేది ఉంటుంది, వాళ్ళకి లూజ్ ఉంటుంది, పన్ను లూజ్ ఉంటుంది కదా, ఆ లూజ్ ఉండడం వల్ల ఈ బ్రషింగ్ సరిగ్గా చేయకపోవడము, తర్వాత సరిగ్గా నమ్మలేకపోవడము, అక్కడ రింజ్ చేయలేకపోవడము, దానివల్ల కొంత ఫుడ్ ఇంపాక్ట్ అక్కడ ఉండిపోయి దాంతో పిప్పిపళ్ళు స్టార్ట్ అవుతుంది. యూజువలీ ఈ స్టేజ్లో అంటే ఈ మిక్స్ డెంటిషన్ అంటే 6 ఇయర్స్ నుంచి 13 ఇయర్స్ వరకు ఈ మిక్స్ డెంటిషన్ అంటారు, అంటే పాలపళ్ళు ఊడిపోతూ పర్మనెంట్ టీత్ వస్తుంటాయి. ఈ స్టేజ్లో మాత్రం ఎక్కువ పిప్పిపళ్ళు చూస్తుంటాం మనం. సో అలాగే పెద్దవాళ్ళు కూడా పర్మనెంట్ టీత్లో కూడా ఎవరికైతే ఈ ఓరల్ హ్యాబిట్ అంటే బ్రషింగ్ టెక్నిక్ సరిగా చేయరో, బ్రషింగ్ సరిగా చేయరో, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ డిఫరెంట్గా ఉంటుందో, వాళ్ళు కూడా చాలా మటుకు ఈ పిప్పిపళ్ళని చూస్తుంటాం. అందుకని నైట్ బ్రషింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్లీ చెప్పాలంటే ఒకసారి మనం నైట్ బ్రషింగ్ చేసుకున్న తర్వాత పడుకుని మార్నింగ్ లేస్తే మనకు బ్యాడ్ బ్రీత్ కూడా రాదు. సో ఎందుకంటే మనం మార్నింగ్ నుంచి ఏదో ఒకటి తింటుంటాం కాబట్టి ఎంతో అంత ఫుడ్ అనేది అక్కడ ఉండిపోవడం, అక్కడ నుంచి లాలాజలంలో ఉన్న బ్యాక్టీరియా అక్కడ వచ్చి చేరడము, సో దాని నుంచి ఈ బ్యాడ్ బ్రీత్ రావడము, లేకపోతే ఈ కేరీస్ టూత్ రావడం అనేది జరుగుతుంటుంది. సో తప్పనిసరిగా ఏమంటే పేరెంట్స్ అలవాటు చేసుకోవాలి ఫస్ట్. ఆ పేరెంట్స్ అలవాటు చేసి 2 టైమ్స్ బ్రషింగ్ అనేది, అలాగే కిడ్స్ని కూడా అలవాటు చేయాలి.
0: పళ్ళు ఎంత గట్టిగా దోమితే అంత తెల్లబడతాయి అని కొంతమంది ఎనామిలు పోగొట్టుకునే స్థాయి వాళ్ళు కూడా చూసాము.
1: ఎస్, డెఫినెట్లీ.
0: సో యాక్చువల్గా బ్రషింగ్ టెక్నిక్ ఏంటంటారు?
1: సో యూజువలీ అంటే ఇప్పుడు ఇదివరకు అంటే మనం బ్రషింగ్ టెక్నిక్ మేము క్యాంప్ చేసేటప్పుడు మేము ఒక మోడల్ తీసుకెళ్ళి, బ్రష్ తీసుకెళ్ళి మనం మేము టెక్నిక్ చెప్పేవాళ్ళం స్కూల్ పిల్లలకి, ఎడ్యుకేట్ చేసేవాళ్ళం. ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే మీడియా ద్వారా అంటే యూట్యూబ్లో మీరు బ్రషింగ్ టెక్నిక్ అని కొడితే ఎలా బ్రషింగ్ చేయాలనేది ఇవంతా మన వీడియోతో సహా వచ్చేస్తుంది. సో ఫస్ట్ థింగ్ ఏమంటే బ్రషింగ్ టెక్నిక్ ముందు మనం ఎలాంటి బ్రష్ వాడాలి ఫస్ట్ థింగ్. చాలామంది ఏమంటారు, మీరు చెప్పినట్టు గట్టిగా తోమితే పళ్ళు తెల్లగా అవుతాయి, లేకపోతే హార్డ్ బ్రష్ వాడితే తెల్లగా అవుతాయి అనేది చాలామందికి ఈ కాన్సెప్ట్ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే పంటి మీద ఉండే ఎనామెల్ అనేది దెబ్బతింటుంది. ఎప్పుడైనా మన బ్రష్ అనేది మృదువుగా అంటే సాఫ్ట్ బ్రష్, అంటే సాఫ్ట్ కానీ లేకపోతే సెన్సిటివ్ బ్రష్ తీసుకోవాలి. ఆ బ్రిజిల్స్ అనేది ఎంత సాఫ్ట్ ఉంటే అంత మంచిది. సో ఆ సాఫ్ట్ బ్రష్ తోటి పైనుంచి కిందికి అంటే వర్టికల్ మోషన్లో బ్రష్ చేయాలి సార్. అంటే మనం ఈ పళ్ళని 3 భాగాలుగా మనం విభజిస్తాం, ఫ్రంట్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, అలాగే పైన కింద చేస్తాము. ప్రతి సైడు యూజువలీ 15-20 స్ట్రోక్ ఇవ్వాలని మేము యూజువలీ ప్రతి డెంటల్ సర్జన్ అనేది యూజువలీ అడ్వైజ్ చేస్తూ ఉంటారు. అలా అప్ అండ్ డౌన్ స్ట్రోక్ ఇస్తూ బ్రషింగ్ చేయాలి, అదొకటి. అన్ని పళ్ళ భాగంలో పన్ను ఎంత ఉంటుందో ఆ సర్ఫేస్ అంతా క్లీన్ అవ్వాలి. సో అలా క్లీన్ కాకపోతే ఏమవుతుందంటే మనకు అక్కడ ఉన్న ఫుడ్ అక్కడ ఉండిపోవడము, దాని ద్వారా లాలాజలం ఉన్న బ్యాక్టీరియా అక్కడ చేరిపోవడము, తద్వారా మనకు ఈ పిప్పిపళ్ళు రావడం అనేది జరుగుతూ ఉంటుంది.
0: డాక్టర్ గారు, చాలామందికి ఒక అపోహ ఉంటుంది, పిప్పిపళ్ళలో ఈ పుచ్చిపళ్ళలో ఒక పురుగు ఉంటుంది, ఆ పురుగు బయట పడిపోతే తగ్గిపోతుంది అంటారు. ఇది ఎంతవరకు

0: నిజమంటారు.
1: మేము కూడా చాలా ఫ్రీక్వెంట్గా ఈ వింటుంటాం సార్, ఈ మాట వింటుంటాం. ఎస్పెషలీ విలేజ్ నుంచి వచ్చే పేషెంట్స్, సార్ నాకు బాగా పెయిన్ వచ్చి పిప్పన్ వల్ల బాగా పెయిన్ వచ్చింది, ఏదో డాక్టర్ దగ్గర వెళ్ళాము, ఆర్ఎంపి డాక్టర్ వెళ్ళాము, అతను ఏదో ఒక మందు ఇచ్చారు,
0: పురుగు
1: మందు ఇస్తే
0: బయటపడింది.
1: పురుగు పడేది, పురుగు పడ్డది అని చెప్పేసి. మేము కూడా అమ్మ తీసుకొని రావాల్సింది పురుగుని మేము కూడా చూసేవాళ్ళము అని చెప్పేసి యూజువలీ మేము పేషెంట్ని అలా అడుగుతుంటాం నార్మల్గా. సో ఈ అలా అనేది అది అది కరెక్ట్ కాన్సెప్ట్ కాదు సార్. అది యూజువలీ అంటే మనం మైక్రోస్కోప్లో చూస్తేనే, మనకు మైక్రోస్కోప్లో చూస్తేనే మనం అంటే వాట్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంది అనేది తెలుస్తుంది యూజువలీ. సో అంత పెద్దగా ఉండేది ఉండదు యూజువలీ. ఏమంటే వీళ్ళు ఏం చేస్తారంటే నాటు వైద్యులు సార్, వాళ్ళు కొంత యాసిడ్ దాన్ని అక్కడ పోయడం వల్ల, ఆ పిప్పి పన్ను ఎక్కడైతే ప్లేస్ ఉండక పోయడం వల్ల దానిలో ఒక పార్ట్ అనేది బయట వచ్చేస్తుంది నార్మల్గా. సో ఆ పార్ట్ని తీసుకెళ్ళి అమ్మ ఇదే పురుగు అని చూపిస్తుంటారు. అదే నేను కూడా చూడలేదు ఇప్పుడు దాకా, యాక్చువల్ చెప్పాలంటే అలా చూపిస్తుంటారు పేషెంట్ని, అది పేషెంట్ బిలీవ్ చేస్తారు. ఇంకోటి ఏమంటే వాళ్ళు అది వేసిన తర్వాత కొన్ని రోజులు పెయిన్ కూడా తగ్గిపోతుంది. పెయిన్ తగ్గడం వల్ల వాళ్ళు పేషెంట్స్ కూడా అరే కరెక్టే డాక్టర్ గారు చెప్పింది,
0: పురుగు
1: కరెక్టే
0: బయటపడిపోయింది.
1: బయటపడిపోయింది అని చెప్పేసి అంతవరకు బాగానే ఉంటుంది. అగైన్ దే విల్ గెట్ ద పెయిన్ ఆఫ్టర్ 1 మంత్ కానీ, 1.5 మంత్ కానీ, అప్పుడు వాళ్ళు డెంటల్ డాక్టర్ దగ్గర రావడము, అక్కడ వచ్చి మరి ఎక్స్రే తీసుకొని ట్రీట్మెంట్ చేయించుకోవడం జరుగుతూ ఉంటుంది.
0: అప్పటికి ఇంకా కొంచెం డ్యామేజ్ అయ్యి
1: డ్యామేజ్
0: ఉంటుంది
1: అయిపోతుంటుంది అనమాట.
0: వాస్తవానికి. పురుగు అంటూ
1: అలా
0: ఏముండదు,
1: అలా ఏముండదు ఉంటా అంటే పురుగు ఉంటుంది కానీ మైక్రోస్కోప్లో చూస్తేనే తెలుస్తుంది వాట్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా అనేది,
0: అంత
1: కంటే సూక్ష్మ
0: మైన్యూట్
1: సూక్ష్మజీవులు కదా సార్.
0: సూక్ష్మజీవి ఉంటుంది
1: అవును అవును
0: శరీరంలో ఎక్కడైనా ఉంటాయి.
1: అవును అవును
0: కానీ
1: డెఫినెట్లీ
0: కుళ్ళిపోయిన చోట మనం మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేస్తే కనబడే అంత సూక్ష్మంగా
1: అవును
0: ఉండేదాన్ని వీళ్ళు నాటు వైద్యులు చూపించే ఆ పౌడర్లు
1: అవును
0: పొగలకి
1: అవును అవును
0: బయటపడి ఆడే
1: ఎస్
0: పురుగు అయితే ఉండదు.
1: ఎస్ ఎస్ ఎస్ నో నో సార్
0: మంచి విషయాలు చెప్పారు డాక్టర్ గారు. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ బ్రషింగ్ గురించి చెప్పారు, ఎటువంటి బ్రష్ వాడాలి. కానీ ఇప్పుడు మార్కెట్లోకి వెళ్తే మనము డిసైడ్ చేసుకోలేనన్ని పేస్టులు కానీ పౌడర్లు కానీ ఎవరికి వాళ్ళ వాళ్ళ క్లెయిమ్స్తో చెప్తున్నారు. సో ఏది కరెక్ట్ అంటారు, అంటే ఏ విషయాలను మనం గమనించి పౌడర్ కానీ పేస్ట్ కానీ వాడాలంటారు?
1: ఫస్ట్ థింగ్ అంటే సార్ పౌడర్ వాడద్దు, ఇట్ ఈస్ మోర్ అబ్రెసివ్, అంటే
0: గరుకుగా ఉండి
1: గరుకుగా ఉంటుంది,
0: ఎనామల్ పోయే
1: ఎనామల్ పోయే అవకాశం ఉంటుంది. ఫస్ట్ అంటే టూత్ పేస్ట్ వాడాలి. సో ఇదివరకు అంటే విలేజ్లో ఏమంటే మనకు వేప పుల్లలు కానీ లేకపోతే బొగ్గుతో కానీ లేకపోతే ఇసుకతో కానీ చాలామంది బ్రష్ చేసేవాళ్ళు, అది కరెక్ట్ పద్ధతి కాదు. బ్రష్ అనేది కంపల్సరీ వాడాలి. ఒకటి
0: వేప పుల్ల అంటే గుర్తొచ్చింది డాక్టర్ గారు, నేను గమనించాను వేప పుల్లను కూడా బ్రష్ అంత సాఫ్ట్ అయినంత వరకు నమిలి ఆ తర్వాత బ్రష్ చేసేవాళ్ళు,
1: బ్రష్ చేసేవాళ్ళు
0: అప్పుడు అది చాలా సాఫ్ట్
1: సాఫ్ట్ ఉండేది. దాంట్లో ఏమంటే సరే మీరు చెప్పినట్టు కరెక్ట్, కానీ కొన్ని ఏరియాస్లో అది ఎల్లవు సార్. ఏదైతే మన సూపర్ఫిషియల్ సర్ఫేసెస్ ఉంటుందో అక్కడ మంచి క్లీన్ చేస్తుంది, ప్లస్ ఇది యాంటీ బ్యాక్టీరియల్ కూడా పనిచేస్తుంది. ఇట్ ఈస్ మోర్ అంటే ఇదివరకు చెప్పేవాళ్ళంటే మోర్ ఎఫెక్టివ్ అని చెప్పేవాళ్ళు. సో అదొకటి. ఇంకోటి ఏమంటే పేస్ట్ అనేది ఏ టూత్ పేస్ట్ అయినా, ఎనీ మెడికేటెడ్ టూత్ పేస్ట్, దాంట్లో రెండు రకాల టూత్ పేస్టులు ఉంటాయి, నార్మల్ టూత్ పేస్ట్, మెడికేటెడ్ టూత్ పేస్ట్. నార్మల్ టూత్ పేస్ట్ ఏమంటే ఎవరికైతే సెన్సిటివ్ ఉండవో, నార్మల్ టీత్ ఉంటాయో వాళ్ళు ఏదన్నా వాడచ్చండి, ఎనీ ఎనీ టూత్ పేస్ట్.
0: అందులో చూడవలసిన కంటెంట్ ఏంటి మెయిన్గా?
1: దీంట్లో మనకేమంటే మనకు ఫ్లేవరింగ్ ఏజెంట్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్, అంటే మీరు ఒక ఫ్లేవరింగ్ ఏజెంట్, మీరు ఫ్లేవర్ ఫ్లేవర్ అని కాంపోజిషన్ అనేది అన్ని టూత్ పేస్ట్లోనే ఒకే రకం ఉంటాయి, ఓన్లీ ఫ్లేవరింగ్ ఏజెంట్ అనేది మారుస్తారు. ఎవరికైతే సెన్సిటివ్ పళ్ళు ఉంటాయో,
0: అంటే
1: ఎనామెల్ పోయి లేకపోతే పిప్పి పళ్ళు వచ్చి లేకపోతే రూట్ ఎక్స్పోజ్ అయిపోయి, కొంతమంది బ్రషింగ్ ఎక్కువసేపు చేయడం వల్ల ఏమవుతుందంటే గమ్స్ అనేది కింద రిసీడ్ అయిపోతాయి, కిందకి జారిపోతాయి, జారిపోవడం వల్ల అంటే రూట్ ఎక్స్పోజ్ అవుతుంది. ఎప్పుడైతే రూట్ ఎక్స్పోజ్ అవుతుందో లేకపోతే పిప్పి పళ్ళలోనో లేకపోతే మనకు ఈ ఎనామెల్ అరిగిపోయావు, కొంతమందికి ఈ నైట్ గ్రైండింగ్ హ్యాబిట్ ఉంటుంది, బ్రక్సిజం పళ్ళు కొరుకుని బ్రక్సిజం అంటారు మామూలుగా, నైట్ గ్రైండింగ్ హ్యాబిట్ ఉంటుంది, దాంతో కొరకడం వల్ల ఏమవుతుందంటే ఆ పళ్ళన్నీ ఫ్లాట్గా అయిపోతాయి, ఎనామెల్ అంతా అరిగిపోతుంది.
0: అది పళ్ళు కొరకడము మానసికమైన స్థితి అంటారా సార్?
1: అది హ్యాబిట్ సార్, మానసికం అంటే ఇది దట్ ఈస్ హ్యాబిట్ అంతే. ఇప్పుడు మనం సపోజ్ థమ్ సకింగ్ అని అంటారు కదా, సో ఆ రకంగా హ్యాబిట్ అది. సో అది అర్లీ ఏజ్లో మనం ఐడెంటిఫై చేస్తే దాన్ని మనం రెక్టిఫై చేసుకోవచ్చు ఆ బ్రక్సిజం అని కూడా. సో దానివల్ల ఏమవుతుంది అంటే మనకు ఈ నైట్ డెంటిన్ వల్ల పైన ఎనామెల్ అరిగిపోయి డెంటిన్ ఎక్స్పోజ్ అయ్యి ఆ లోపల ఉన్న ఇంకో లేయర్ ఎక్స్పోజ్ అయ్యి దాంతో సెన్సిటివ్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే మేము ఈ మెడికేటెడ్ టూత్ పేస్ట్ సజెస్ట్ చేస్తాము. సో మెడికేట్ టూత్ పేస్ట్ కూడా ఎలా అంటే ఏదో ఒక 1 వీక్ వాడే లేకపోతే ఒక 1 మంత్ వాడో వాడితే సెన్సిటివ్ తగ్గదండి. ఎప్పుడైనా కూడా సెన్సిటివ్ తగ్గడం అనేది లాంగ్ ప్రాసెస్ యాక్చువల్లీ. సో ఆ టూత్ పేస్ట్ని ఫస్ట్ మనం వేలు మీద తీసుకుని పళ్ళకు అప్లై చేయాలి, వీ హ్యావ్ దెన్ మనం వెయిట్ చేయాలి కొంత 3 to 5 మినిట్స్, అప్పుడే దాని యాక్షన్ ఉంటుంది. లేకపోతే ఇంకా అదే టూత్ పేస్ట్ని కొంత బ్రష్ మీద తీసుకొని బ్రష్ చేయాలి, అలా 2 టైమ్స్ బ్రష్ చేయాలి. సో అలా ఒక ఒక లాంగ్ టర్మ్లో కనీసం 3 to 6 మంత్స్ వాడితే అప్పుడు ఈ సెన్సిటివిటీ అనేది తగ్గుతుంది. సో ఓన్లీ థింగ్ ఏమంటే బ్రషింగ్.

0: విధానం అనేది ఇంపార్టెంట్. సో యూజ్లీ అంటే మనం ఎంత బ్రష్ చేసినా కూడా కొంతమంది అంటే పళ్ళ పళ్ళ మధ్య గ్యాప్ ఉంటుంది కొంతమందికి, కొంతమంది సహజంగా వస్తుంది, కొంతమంది చిగుళ్ళ ప్రాబ్లం వల్ల వస్తుంది, కొంతమంది ఏమో ఈ పిప్పి పళ్ళు మధ్యలో ఉండడం మధ్యలో రావడం వల్ల జరుగుతూ ఉంటుంది. అలా ఏదైతే మనం తిన్న ఆహారం ఈ పళ్ళ మధ్యన ఇరుక్కునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏమంటే మనం ఏం తీసుకున్నా కూడా, ఈవెన్ దో మనం టీ తాగినా కూడా, లేకపోతే మనకి స్వీట్ తిన్నా, లేకపోతే ఎక్కడ ఏదన్నా మనం స్నాక్స్ తిన్నా, సో పుక్కిలించుకోవడం అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. అది చాలామందికి అలవాటు ఉండదు,
1: అలవాటు
0: చేసుకోవాలి. ఆ పుక్కిలించుకోవడం ఏమంటే మనం తినహారం మనం నోట్లో ఉండకుండా మనం కడుపులో వెళ్ళిపోతే అది క్లీన్ అయిపోతుంది. సో దానివల్ల మనకేమంటే బ్యాడ్ బ్రీత్ రాకపోవడం జరుగుతుంటుంది, కేరీస్ టూత్ కూడా రాదు అనమాట.
1: ఒకవేళ పుప్పిపళ్ళు వచ్చాయి దానికి ఏ రకమైన ట్రీట్మెంట్ ఉంటుందంట?
0: సో యూజ్లీ అంటే ఫస్ట్ పిప్పిపళ్ళును మనం ఎలా ఐడెంటిఫై చేసుకోవాలనేది వెరీ ఇంపార్టెంట్. చాలామందికి తెలియదు అనమాట. సో పేషెంట్ ఎలా ఉంటాడంటే పన్ను నొప్పి వస్తేనే అప్పుడు డెంటల్ డాక్టర్ గుర్తొస్తారు, అప్పుడు గుర్తురారు, ఫస్ట్ మెడికల్ షాప్కి వెళ్తారు, మెడికల్ షాప్లో పెయిన్ కిల్లర్ తీసుకుంటాడు. ఆ పెయిన్ కిల్లర్ అనేది కొన్ని రోజులు పనిచేస్తుంది. అక్కడి నుంచి సెకండ్ స్టేజ్ ఏమంటే నియర్ బై డాక్టర్ ఏమన్నా వేరే డాక్టర్స్ దగ్గర పోయి స్పెషల్ డెంటల్ డాక్టర్ కాకుండా అక్కడ కొంత మెడికేషన్ తీసుకుంటారు. ఆ మెడికేషన్ కూడా కొన్ని రోజులు పనిచేస్తుంది సార్. దట్ ఈజ్ నాట్ ఎ ట్రీట్మెంట్, ఓన్లీ మెడికేషన్ అనేది టెంపరీగా మన పెయిన్ రిలీవ్ చేస్తుంది, వాల్యుయేటివ్. తర్వాత నెక్స్ట్ థర్డ్ స్టేజ్లో డెంటల్ డాక్టర్ దగ్గర రావడం జరుగుతుంటుంది. సో అప్పటికి ఏమంటే ఈ పిప్పిపళ్ళు ఇన్ఫెక్షన్ అయ్యి రూట్ వరకు వెళ్ళిపోయి ఆ రూట్లో ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ వెళ్తుందో అప్పుడు పెయిన్ రావడం జరుగుతుంటుంది. సో ఆ స్టేజ్ రాకుండా పీరియాడిక్ డెంటల్ చెకప్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో పీరియాడిక్ డెంటల్ చెకప్ ఏమవుతుందంటే ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో బ్లాక్ స్పాట్గా ఉంటుంది సార్ మనం మామూలుగా. ఈవెన్ దో మేము ఇప్పుడు డే టు డే ప్రాక్టీస్లో వీఆర్ యూజింగ్ ద ఇంట్రావరల్ కెమెరాస్, అంటే కెమెరా పెడితే ఈవెన్ దో లోపల ఉన్న పిప్పిపళ్ళు కూడా ఐడెంటిఫై చేసుకోవచ్చు. స్కానింగ్ చేస్తుంది, స్కానింగ్ చేసి ఈ టూత్లో ఈ సర్ఫేస్లో మనకు ఈ పిప్పిపళ్ళు ఉందని చెప్పేసి చెప్తుంది. సో దట్ ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది ఇప్పుడు. సో ఫస్ట్ మనంతగా మనం ఎందుకు ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది ఫస్ట్ ఏమంటే బ్లాక్ స్పాట్ లాగా ఎక్కడన్నా ఉంటే మాత్రం తప్పనిసరిగా అది పిప్పిపళ్ళే అన్నట్టు. బ్రష్తో పోవట్లేదు, ఎన్నిసార్లు బ్రష్ చేసినా బ్రష్తో పోవట్లేదు అంటే అది పిప్పిపళ్ళు. ప్రివెంటివ్గా మనం ఫ్లోరైడ్ టూత్పేస్ట్ వాడుకోవడం, ఫ్లోరైడ్ టూత్పేస్ట్ వాడితే కొంత కెరీస్ టూత్ రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. తర్వాత పీరియాడిక్ చెక్అప్ వల్ల కూడా మనకు ఈ పిప్పిపళ్ళు రాకుండా చేసుకోవచ్చు. సో డిపెండింగ్ ఆన్ ఎస్పెషలీ ఎవరైతే డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి ఇమ్యూనిటీ లెవెల్ తక్కువ ఉంటుంది, సో దే సఫర్ మోర్ అనమాట. సో ఈ డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఇంకా వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. ఎవరీ ఇయర్ వాళ్ళు డెంటల్ డాక్టర్ వెళ్ళేసి పళ్ళు క్లీన్ చేయించుకోవడం, ఎక్కడన్నా పిప్పిపళ్ళు ఉంటే వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకోవడం, అలాంటివి చేసుకుంటే వాళ్ళు హెల్తీగా ఉంటారు. ఇంకోటి రీసెంట్ స్టడీ చెప్పేది ఏమంటే సార్, మనకు ఓవరాల్ హెల్త్ మనం మంచిగా చేసుకుంటే కార్డియాక్ ప్రాబ్లం కూడా రాదు. సో చాలా ఆర్టికల్స్ అంటే పబ్లిష్ అవుతున్నాయి, బ్యాడ్ ఓవరాల్ హెల్త్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి గుండె సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి అని చెప్పేసి రీసెంట్ ఆర్టికల్స్ కూడా చాలా వస్తున్నాయి ఇప్పుడు. సో అందుకని ఈ ఓరల్ కేర్ అనేది చాలా చాలా అవసరం అండి.
1: పిప్పిపళ్ళ విషయంలో మామూలుగా మనం ఏం చూస్తుంటామంటే కళ్ళకి ఒక 30 ఇయర్స్ 40 ఇయర్స్ అదే చిన్నప్పుడే కళ్ళు కనపడింది, నేను ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పీరియాడికల్గా 6 నెలలకో సంవత్సరానికో డాక్టర్ దగ్గరికి వెళ్ళి కంటి చెకప్ చేయించుకుంటాం. అదేవిధంగా పంటి విషయం కూడా జాగ్రత్త పడినట్లయితే అదేదో సామెత చెప్పినట్టు స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అన్నట్టు, పీరియాడికల్ చెకప్ విత్ ద డాక్టర్ విల్ సేవ్ 32 టీత్.
0: 100%
1: మంచిదండి డాక్టర్ గారు, మీరు ఇచ్చిన సూచనల్ని సలహాలని మన శ్రోతలు పాటించి సరైన పద్ధతిలో బ్రష్ చేసి సరిగ్గా పుక్కిలించి ఇలా చేసినట్టయితే దానిమ్మ పలు వరుస ఖచ్చితంగా వాళ్ళకి జాగ్రత్తగా ఉంటుందని అనుకుందాం. ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ సార్.

ఇంతవరకు ఆరోగ్య జీవనం శీర్షికన పిప్పిపళ్ళు గురించి ప్రముఖ డెంటల్ సర్జన్ డాక్టర్ సీను నాయక్ గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

వాతావరణం చల్లగా హాయిగా ఉంది. వర్షం పడుతుందా లేదా అనే డౌట్గా కూడా ఉంది. చాలామందికి బయటికి రావాలా వద్దా అని కూడా ఆలోచిస్తున్నారు. ఫెంటాస్టిక్ వాతావరణం ఈరోజు ఉంది. వీకెండ్ 19th July 2026. స్టూడియోలో టైం 6:02:19 అయింది ఎగ్జాక్ట్గా. రైట్, మరి మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 కలర్స్ ఆఫ్ ఇండియాకి స్వాగతం, సుస్వాగతం చెప్తున్నాడు మీ స్నేహితుడు ఆత్మీయుడు యల్లేష్. మరి ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్స్ ఒక్కసారిగా హెడ్లైన్స్ మాట్లాడుకుందాం. పర్యటన కాదు అన్వేషణ. జంజీవాల్ కాన్సెప్ట్ ఏంటంటే, పాత వాళ్ళలాగా ఏదైనా సెలవు దొరికినా, వెకేషన్ దొరికినా ఒక్కసారిగా పుణ్యక్షేత్రాలకి వెళ్ళాలి, లేదా పాపులారిటీ సంపాదించినటువంటి ఇండియాలో ఎక్కడైనా ప్లేసెస్కి వెళ్ళాలి అనే ఆలోచన ముందు తరం వాళ్ళకు ఉండేది. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ఈ జంజీ వాళ్ళకి మాత్రం ఈ టూర్స్ వద్దు, మాకు ఎక్స్ప్లోరేషన్ కావాలి, మాకు అన్వేషణ కావాలి అంటూ వెతుక్కుంటూ ఎక్కడికెక్కడికో వెళ్తున్నారు. మరి ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు, వాటి యొక్క స్పెషాలిటీ ఏమిటి అనే విషయాన్ని నేను చెప్తాను. రైట్, మరి తర్వాత తెలంగాణ అనే కాన్సెప్ట్లో మనం మాట్లాడుకోబోతున్నాం. తెలంగాణలో గోల్కొండ కోట యొక్క ప్రత్యేకత, చారిత్రక వివరాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. దానికి ఉన్నటువంటి గొప్పతనం గురించి అక్కడ, ఎందుకంటే ఇప్పుడు బోనాలు కూడా జరుగుతున్నాయి అక్కడ, చక్కగా అందరూ కూడా గోల్కొండకు వెళ్ళాలి, గోల్కొండకు వెళ్ళాలి అంటుంటారు. రైట్, మరి నాకు కూడా ఎప్పటి నుంచో గోల్కొండ వెళ్ళాలి అని అనుకున్నాను, కానీ ఇప్పటివరకు కూడా వెళ్ళలేదు. కానీ ఆ చరిత్ర గురించి చదివిన తర్వాత డెఫినెట్గా నెక్స్ట్ వీక్ అయితే సెలవు తీసుకొని వెళ్ళాలి అని నేను అనుకుంటున్నాను. అలాంటి ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది. ఆ తర్వాత మన రిమ్జిమ్ హైదరాబాద్ చివరిగా 9 to 9:30 ఏం మాట్లాడబోతున్నావు ఎల్ఎస్ ప్లీజ్ అంటే, ఎమోజీ వరల్డ్. ఇప్పుడు మన ఫోన్లో మాట్లాడడం ప్లస్ మనకి టైప్ చేసే సమయం ఎవరికీ కూడా లేదు. సింపుల్గా ఏదైనా ఎక్స్ప్రెషన్ ఎమోజీ ఇచ్చేస్తున్నాం. మరి ఎమోజీ యొక్క స్పెషాలిటీ ఏంటి, అది ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టింది, మనందరికీ ఫేవరెట్ ఎమోజీ ఏమిటి అనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం. కట్ చేస్తే అందరికీ కూడా ఫేవరెట్, మనందరికీ కూడా ఫేవరెట్ అయినటువంటి హెలో రెయిన్బో లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రాంలో మనందరికీ కూడా చాలా ఇష్టమైనటువంటి షో ఇది. మరి 7 to 8 ఏంటి మాట్లాడబోతున్నాం అనేది నేను చెప్తాను ఒక సూపర్ హిట్ సాంగ్ తర్వాత. ఇప్పుడు వచ్చేస్తుంది క్రిష్ అండ్ అరుణ్ పాడినటువంటి టైమింగ్ సాంగ్. ఈరోజు అంటే ఈ నెల జూలై కదా, మరి జూలైలలో ఈ పాట తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా వింటారు. అలాంటి స్వీట్ సాంగ్ ఇది. మరి ఈ సాంగ్ తర్వాత మనం మాట్లాడుకుందాం. మరిన్ని విశేషాలు మన కలర్స్ ఆఫ్ ఇండియాలో వింటూనే ఉండండి. ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ యస్ యల్లేష్.

ఈ పాట 10 ఇయర్స్ బ్యాక్ ప్రతి ఒక్కరి యొక్క వాళ్ళ లిస్ట్లో ఉండేది. సూపర్. నా లిస్ట్లో కూడా ఉండేది, నా ప్లేలిస్ట్లో నేను కూడా ఎక్కువగా వినేవాడిని. జూన్ పోతే ఒక జూన్ మాసం, జూలై మాసంలోనే కాదు ఎంటైర్ ఇయర్ మొత్తం వినేవాళ్ళం ఈ పాట. అంత బాగుండేది ఒక డికేడ్ వెనక. సో సూపర్ సాంగ్, ఫెంటాస్టిక్. మీరు వింటున్నారు కలర్స్ ఆఫ్ ఇండియా, సూపర్. మరి ఈ షోలో మనం తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, సదర్న్ స్టేట్స్ ఉన్నటువంటి ఆల్ లాంగ్వేజెస్ సాంగ్స్ని ప్లే చేస్తాం. మన హైదరాబాద్లో మన వాళ్ళందరూ కూడా ఉంటారు కాబట్టి అన్ని భాషల యొక్క మిళితం, భిన్నత్వంలో ఏకత్వం ఉంది కాబట్టి ఎవరైనా కూడా కార్లో డ్రైవ్ చేసినా, ఇంట్లో విన్నా, ఎక్కడైనా సరే వాళ్ళకి వాళ్ళ లాంగ్వేజ్లో కూడా సాంగ్స్ మనం ప్లే చేస్తున్నాం మన ఈవినింగ్ షోలో. ఫెంటాస్టిక్. ఇప్పుడైతే మనం మాట్లాడుకుంటున్నాం మన కలర్స్ ఆఫ్ ఇండియాలో జెన్జీ వాళ్ళ యొక్క ఆప్షన్ ఏంటి. టూర్స్ అనగానే ముందు తరం వాళ్ళం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలంటే వాళ్ళకి వెంటనే గుర్తుకొచ్చేది ఏమిటి ఏమిటి అంటే కొడైకెనాల్, ఢిల్లీ, ఆగ్రా, సిమ్లా, కాశ్మీర్ ఫస్ట్ ఆప్షన్గా ఉండేది. మరి నాలాంటి దైవ భక్తులు ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళు బుద్ధిమంతులు తిరుపతి వెళ్ళాలి, షిరిడీ వెళ్ళాలి, అరుణాచలం వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడ గుండు కొట్టించుకోవాలి అని ఇలా రకరకాల పుణ్యక్షేత్రాలకే ఇంపార్టెన్స్ ఉండేది. మరి ఇప్పుడు జెన్జీ పిల్లలు వాళ్ళ యొక్క టూరిజం కాన్సెప్ట్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. కాలంతో పాటు అన్నీ మారుతుంటాయి కదా, మరి అదేవిధంగా ఇప్పుడు కూడా మారిపోయింది. వాళ్ళేమంటారంటే ఓహ్ పర్యటన, నోనో టూరిజం కాదు, దాని ప్లేస్లో మనం ఎక్స్ప్లోరేషన్ చేద్దాం, ఎస్ అన్వేషణ చేద్దాం. ఎందుకంటే ఈ మధ్యన వస్తున్నటువంటి సోషల్ మీడియా వైబ్తో ఎక్కడ కూడా ప్రాధాన్యత లేని కొన్ని ప్లేసెస్ ఉంటాయి. ఆ ప్లేసెస్కి ఎవరో వెళ్ళి వావ్ మీకు తెలుసా ఈ ప్లేస్లో ఈ విత ఉంది, మీకు తెలుసా ఈ ప్లేస్లో ఇది జరిగింది, ఇక్కడ ఏదో ప్రమాదం జరిగింది అంటూ ఏదో రకంగా టైటిల్స్ వేస్తూ, థంబ్నైల్ వేస్తూ వాళ్ళు రకరకాలుగా సోషల్ మీడియాలో పోస్టింగ్ చేయడం వల్ల అక్కడ ఏముంది, ఏం చెయ్యాలి అక్కడ వెళ్ళాక అంటూ చాలామంది, ముఖ్యంగా ఈ జెన్జీ వాళ్ళు, ఈ 30 ఇయర్స్ లోపు వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్దాం, మనందరం వెళ్ళి అక్కడికి వెళ్ళి చూద్దాం, అక్కడ ఫొటోస్ తీసుకుందాం, అక్కడ వీడియోస్ తీసుకొని మనం పోస్టింగ్స్ చేద్దాం అంటూ చాలా పాపులారిటీ చేస్తున్నారు. అంత ప్రాధాన్యత లేని ప్లేసెస్ను కూడా వాళ్ళు పాపులారిటీ చేసేస్తున్నారు. సో రియలీ ఫెంటాస్టిక్. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం దొరుకుతుంది, ఎందుకు దాన్నే ఆప్షన్గా పెట్టుకుంటున్నారు? పుణ్యక్షేత్రాలు కాకుండా మరి రెగ్యులర్ ట్రెడిషనల్ టూరిజం ప్లేసెస్ కాకుండా ఎందుకు ఈ తెలియని ప్లేసెస్కి వెళ్తూ వాళ్ళు క్రేజీ సంపాదిస్తున్నారనే విషయం గురించి మరిన్ని విశేషాలు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మల్లికార్జున్ అండ్ సుమంగిలి పాడిన ఈ సూపర్ డూపర్ హిట్ సాంగ్ మీ అందరి కోసం నేను ప్లే చేస్తున్నాను. ఇది ఆనందం అనే మూవీ నుంచి. మరి ఈ మూవీకి డైరెక్టర్ శ్రీను వైట్ల. మరి ఈ మూవీ చాలా చాలా మందికి బాగా నచ్చింది, బ్లాక్ బాస్టర్ హిట్గా కూడా నిలిచిపోయినటువంటి మూవీ. మరి ఇందులో పాటలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్. మరి అందులో ఈ స్వీట్ సాంగ్ మీ అందరి కోసం నేను ప్లే చేస్తున్నాను. ఈ చల్లని సాయంత్రం వేళ వీకెండ్ మోడ్లో ఉన్న నా స్నేహితులందరికీ కలర్స్ ఆఫ్ ఇండియాలో ఈ స్వీట్ సాంగ్ డెడికేట్ చేస్తున్నారు. వింటూనే ఉండండి స్టేషన్ ఆఫ్ ది నేషన్, ఆకాశవాణి FM రెయిన్బో 101.9. నేను మీ స్నేహితుడిని, తెలుసు కదా

0: कैच द रेन, बारिश के पानी की एक एक बूंद को हमें बचाना है। तो मेरा खास आग्रह है, वर्षा का बूंद बूंद पानी हम मिलकर के बचाएं।
1: Where there's water, there's life. Come, let us adopt rain water harvesting techniques in our homes and offices. Let us build recharge pits and shafts, fix defunct bore wells, remove silt from water bodies, plant as many trees as possible. This monsoon, let us join Catch the Rain campaign.
2: మనం ఎప్పుడైనా టూర్కి వెళ్ళాలనుకుంటే దేనికోసం వెళ్తాం? పీస్ ఆఫ్ మైండ్, ఈ ఊరుకుల పరుగుల జీవితం నుంచి బయటపడడం కోసం. రోజు టార్గెట్స్, ప్రాజెక్ట్స్, అప్డేట్స్, పోస్టింగ్స్, రివ్యూస్, ఫీడ్బ్యాక్స్, హాబా టీమ్ మీటింగ్స్, ఇవే రోజు మన లైఫ్లో ఉంటాయి. మరి వీటి నుంచి బయటపడాలంటే మన మెట్రో సిటీస్లో లేదా టౌన్స్, చిన్న చిన్న టౌన్స్లో కూడా జాబ్ చేసేవాళ్ళు డిజిటల్ ఫిటిక్ బర్న్అవుట్ అయిపోతున్నారంట బాగా. మరి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎక్కువగా ఏం కోరుకుంటారంటే, ఎప్పుడు వీకెండ్ వస్తుంది, మనకి ఎప్పుడు ప్రశాంతత దొరుకుతుంది అంటూ సెర్చ్ చేస్తూ వెళ్తూ ఉన్నారు. అంతేకాకుండా ప్రముఖ అంటే పాపులారిటీ అయినటువంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలు చూసుకున్నట్లయితే ఎప్పుడు రద్దీగానే ఉంటాయి అవి. మరి ట్రాఫిక్ ఉంటుంది, పొల్యూషన్ ఉంటుంది, ఫుడ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, వాట్ నాట్ అన్నీ ఉంటాయి పాపులర్ అయినటువంటి కొన్ని ప్లేసెస్లో. సో అక్కడికి వెళ్ళి టెన్షన్ తీసుకునే కన్నా ఎక్కడైనా రిలాక్స్గా ఉండే ప్లేసు, ఎలాంటి మొబైల్ నెట్వర్క్ లేని ప్లేసు, పచ్చదనమే పచ్చదనమే అంటూ ఉండేలాంటి ప్లేసు, కుక్కు కోకిల రావే అంటూ పక్షుల కిలకిల రాగాలు, మరి సహజమైనటువంటి ప్రకృతి శబ్దాల మధ్య కొండల్లో కోనల్లో వెళ్లేందుకు ఈనాటి జంజీవాళ్ళు బాగా ఇష్టపడుతున్నారు. రైట్, మరి నా షో వింటున్నటువంటి ఎవరైనా కూడా జంజీవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే నాకు మెసేజ్ చేయొచ్చు 0402323482 వాట్సాప్ చేసి, ఎల్ఎస్ మేము మీరు చెప్తుంది మేము ఫాలో అవుతున్నాం, మేము కూడా ఇలాంటి ఆప్షన్ని ఎంచుకుంటున్నాం, ఎందుకు ఎంచుకుంటున్నారనే విషయాన్ని కూడా మీరు మెన్షన్ చేయొచ్చు నాకు 0402323482 మీరు వాట్సాప్ చేయొచ్చు. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేసుకుందాం, ఇది రణబీర్.

కపూర్ అండ్ దీపిక యాక్ట్ చేసినటువంటి పాపులర్ సాంగ్ ఇది. మరి ఈ పాట 14 ఇయర్స్ బ్యాక్ వచ్చింది, కానీ సో ఫెంటాస్టిక్. ఎప్పుడు ఉన్నా కూడా, ఎప్పుడు విన్నా కూడా ఫ్రెష్గా అనిపిస్తుంటుంది. విశాల్ అండ్ శేఖర్ అండ్ కేకే శిల్ప పాడిన ఈ పాట మాత్రం వింటే డెఫినెట్గా మనందరి యొక్క మైండ్ చేంజ్ అయిపోతుంది. ఐఎమ్ షూర్ ఆఫ్ ఇట్.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: ఆల్ ద జనరేషన్స్ ఘంటసాల మాస్టర్ దగ్గర నుంచి శంకర్ మహాదేవన్ జనరేషన్ వరకు కూడా.

స్టూడియోలో టైం 6:31 అయింది ఎగ్జాక్ట్గా. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి FM రెయిన్బో 101.9.

0: అయినా మనం ఉన్నాం కలర్స్ ఆఫ్ ఇండియా ఫెంటాస్టిక్. మరి అలాగే మీరు ట్రాన్స్మిషన్ మీదే కాకుండా న్యూస్ ఆన్ ఎయిర్ అనే యాప్ ద్వారా కూడా మన షోష్ని 24/7 మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడున్నా కూడా న్యూస్ ఆన్ ఎయిర్ అనే యాప్ని గూగుల్ ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకొని చక్కగా మన షోని ఎక్కడున్నా కూడా మీరు హాయిగా సూదింగా క్లారిటీగా వినొచ్చు. ఫెంటాస్టిక్. మరి మనం మాట్లాడుకుంటున్నాం ఈ జెన్జి వాళ్ళందరూ కూడా టూరిస్ట్ ట్రావెల్ అని కాకుండా ఎక్స్ప్లోరేషన్ అన్వేషణ అంటూ చాలా చోట్లకి విజిట్ చేస్తున్నారు, రైట్? ఫెంటాస్టిక్. మరి సోషల్ మీడియా ఇంపాక్ట్ అనేది మరి నేను వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు, మా అందరికీ బాగా తెలిసి వెళ్ళేసి అంటారా. కరెక్ట్, అది నిజమే. ఎవరు ఎప్పుడు వెళ్ళని ప్లేసులకి కొంతమంది వెళ్ళి షూట్ చేస్తుంటారు. మరి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ప్రజెంట్ చేయడం వలన చాలామంది కూడా రీచ్ అవుతుంది దాని ద్వారా. మరి రీచ్ అవడం వల్ల అక్కడికి మనం వెళ్దాం అంటూ క్యూరియాసిటీ వస్తుంది. అందులోనూ ఆ వీడియో టైటిల్స్ తమ్మరైన చూస్తున్నప్పుడు అబ్బా మనం వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళిన ప్లేస్ అయినా డాడీ ప్లీజ్ మనం అక్కడికి వెళ్దాం, అక్కడ చూద్దాం, ఇక్కడ ఏదో స్పెషాలిటీ ఉందంట అంటూ పిల్లలు కూడా చాలా అల్లరి చేస్తూ ఉంటారన్నమాట. సో దానివలన అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ రహస్య ప్రాంతాలకు వెళ్ళి ఎలా ఉంది ఆ ప్లేస్, అక్కడ ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కూడా చాలామంది కూడా క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో వారి యొక్క వ్యూస్ కోసం చేస్తున్నారు. కొన్ని ప్లేసెస్ అయితే చూడదగ్గవే, మరికొన్ని ప్లేసెస్ అయితే అనవసరంగా ఎందుకు పాపులారిటీ చేశారా దేవుడా అనిపిస్తుంది అన్నమాట. మరి అలాంటి ప్లేసెస్ కూడా వెళ్ళి చాలామంది కూడా అక్కడ ఎక్స్ప్లోరేషన్ చేస్తున్నారు. బట్ కొన్ని కొన్ని ఇలాంటి ప్లేసెస్లో కొన్ని డేంజరస్ బోట్స్ కూడా గవర్నమెంట్ ఆధీనంలో లేకపోవడం వల్ల కొన్ని ప్రమాదాలు కూడా జరిగే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీరు వెళ్ళేటప్పుడు అలాంటి ప్లేసెస్కి ఎవరు వెళ్ళలేని ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు బీ కేర్ఫుల్, ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి హిస్టరీని చెక్ చేయండి. సో అక్కడ ఉన్నటువంటి అధికారులను కూడా సంప్రదించినట్లయితే మనకి మరింత మేలు జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఫెంటాస్టిక్. ఇంకా చాలా చాలా విషయాలు మనం తెలుసుకుందాం. మరి ఈ జెన్జి వాళ్ళు ఎందుకు న్యూ ప్లేసెస్కి వెళ్ళాలనుకుంటున్నారు? ఎస్, మాకు డిఫరెంట్ కావాలి అందుకే వెళ్తున్నాం అంటున్నారు. మరి ఆ విషయాన్ని నేను ఇంకొక సూపర్ హిట్ సాంగ్ తర్వాత నేను చెప్తాను. వింటూ ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ యల్లేష్. అండ్ ఇప్పుడైతే ఒక ప్రోమో వస్తుంది మీ అందరి కోసం.
1: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
2: కొమురంభీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
1: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
2: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
1: పేరిణి నృత్యం
2: ఒగ్గు కథలు
1: జానపద గీతాల సోయగాలతో
2: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
1: పచ్చని పంటలొక వైపు
2: చేనేత చీరలు మరోవైపు,
1: బిర్యానీ రుచుల నుంచి
2: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
1: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో
3: మీ ముందుకు వస్తుంది తెలంగాణం.
1: ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.

0: Hey, did you know the Kakatiya Kalatoranam is more than just a monument? Really? Tell me. That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
1: Wow, so it's like a cultural adda on radio.
0: Exactly. Every night at 8 PM on FM Rainbow 101.9.
2: Telanganam. Telangana's heartbeat on air.
3: స్టూడియో టైం 6:40 అయింది. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ప్రపంచంలోనే తెలుగు వాళ్ళందరూ కూడా చాలా ఇష్టమైనటువంటి ఒకే ఒక రేడియో ఛానల్, ఎందుకంటే ఇందులో వచ్చే పాటలు మాటలు మన మనసుకి హత్తుకుపోతాయి కాబట్టి. అలాంటి రేడియో కాబట్టి మనందరికీ కూడా చాలా ఇష్టమైనటువంటి రేడియో మీరు వింటున్నారు ఈ సమయంలో, రైట్? మరి కార్లో డ్రైవ్ చేసిన, బస్సులో ఉన్నా, ట్రైన్లో ఉన్నా, ఇంకెక్కడున్నా కూడా మీరు హాయిగా చాయ్ని సిప్ చేస్తూ, సమోసాలు బిస్కెట్స్ తింటూ హాయిగా నా షో వినొచ్చు. చక్కగా మీ పని కూడా మీరు చక్కగా చేసుకోవచ్చు హాయిగా. కొంతమంది అయితే మీ షోని మేము ఎఫ్ఎం రెయిన్బోలో వచ్చినటువంటి షోస్ని మేము వాకింగ్ చేస్తూ జాగింగ్ చేస్తూ కూడా వింటున్నామని చాలామంది చెప్తున్నారు. వెరీ ఇంట్రెస్టింగ్, ఫైన్, రైట్? మరి గోవా బీచ్, తాజ్మహల్ ముందు

తీసినటువంటి స్టిల్స్, వాటి ముందు తీసిన వీడియోస్, ఫొటోస్ ఈ కాలం జంజి వాళ్ళకి అబ్బా బోరింగ్ ఫొటోస్ రా అని అంటున్నారు. మరి ప్రకృతి ఒడిలో ఎవరు ఎక్కడికి వెళ్ళని పల్లెటూరులో గుడిసె ముందు దిగినటువంటి ఫొటోస్, అక్కడెక్కడో ఊర్లో ఒక రావి చెట్టు కిందన అమ్ముతున్నటువంటి ఇడ్లీ, అందులో చట్నీ, ఉల్లి చట్నీ వేసుకొని తింటూ దిగినటువంటి ఫొటోస్, లైవ్ వీడియోస్ కూడా పెడుతున్నారు సోషల్ మీడియాలో. దానివలన చాలా లైక్స్, చాలా వ్యూస్ వచ్చేస్తున్నాయి. ఇలాంటివే ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి సోషల్ స్టేటస్ను కూడా పెంచుతున్నాయి. మరి రొటీన్ ప్యాకేజ్ టూర్లను నేటి తరం వాళ్ళు ఓ బాయ్ అని చెప్పేసి డిలేట్ చేసేస్తున్నారు. మరి వారి యొక్క ట్రావెలింగ్ పూర్తిగా కూడా చేంజ్ అయిపోయింది. కొత్త ప్లేసెస్కి, ఎవరు వెళ్ళని ప్లేసెస్కి వెళ్తున్నారు, ఎందుకంటే డిఫరెంట్ కావాలి, క్రేజీ కావాలి అంటున్నారు. సో రియల్లీ ఫెంటాస్టిక్ కదా. మరి ఇంకా చాలా విశేషాలు మనం మాట్లాడుకుందాం. మన యొక్క ఈ జెన్జీ వాళ్ళు ఇంకా ఎలాంటి ఎక్స్ప్లోరేషన్ చేయడానికి ఎందుకు ఇష్టపడుతున్నారు ఈ టూరిజం విషయంలో, రైట్? మరి ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడుకుందాం అని నేను అడిగాను. నా షో వింటున్నటువంటి ఎవరైనా జెన్జీ వాళ్ళు 30 ఇయర్స్ లోపు వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే నాకు 0402323482 వాట్సాప్ చేయొచ్చు. హాయిగా మీరు ఫోన్ తీసుకొని 040 ప్రిఫిక్స్ని టైప్ చేసి తర్వాత 434 రైట్ 040-2323-4822 ఫ్లోలో చెప్పపోతే నాకు కూడా మిస్ అయినట్టుంది. 040 ప్రిఫిక్స్ చేసి 2323-4822 మీరు టైప్ చేసినట్లయితే మీకు తప్పనిసరిగా మన వాట్సాప్ వస్తుంది. మీరు సేవ్ చేసుకోవచ్చు ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ అని. మరి దాని ద్వారా మీరు మాకు మెసేజెస్ కూడా పంపించవచ్చు, ఎల్ఎస్మి షో వింటున్నామని. ఫైన్ కదా, రైట్? మరి 7 గంటల నుంచి 8 గంటల వరకు ఏం మాట్లాడుకోబోతున్నాం అనే విషయాన్ని ఈ సూపర్ హిట్ సాంగ్ తర్వాత నేను చెప్తాను. మరి ఈ సూపర్ హిట్ సాంగ్ ఏమిటి? సమంత పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు, వెనకనే మన హ్యాండ్సమ్ హీరో సూర్య, సిది శ్రీరామ్.

మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. మరి చల్లని సాయంత్రం వేళ కార్లో ట్రావెల్ చేస్తూ లేదా ఇంట్లోనే చక్కగా కూర్చొని స్ట్రాంగ్ టీ, ఆ పక్కనే మంచి టేస్టీ బిస్కెట్స్, మరికొంతమంది అయితే సమోసాలు బజ్జీలు కూడా తింటూ హాయిగా నా షో వింటున్నట్టుగా నాకు చాలామంది కూడా మెసేజ్ చేశారు. మనకి మోహన్ అని ఒక అబ్బాయి బాగ్లింగపల్లి నుంచి మెసేజ్ చేశారు, హలో సార్, నేను జెన్జీ బాయ్ని, నేను మీరు చెప్పే విషయాలే ఫాలో అవుతుంటాను, నేను కూడా న్యూ అదే కొత్త కొత్త ప్లేసెస్కి వెళ్తూ విజిట్ చేస్తుంటాను, మా పేరెంట్స్ తో నేను పుణ్యక్షేత్రాలకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదంటూ మనకు మెసేజ్ చేశారు. రైట్, మరి నా షో వింటున్నటువంటి ఎవరైనా సరే మీరు కూడా నాకు మెసేజ్ చేయొచ్చు 0402323482కి వాట్సాప్ చేయండి, చేసి మీరు ఎలాంటి ప్లేసెస్కి ఎక్స్ప్లోరేషన్ అవ్వాలనుకుంటున్నారు అనే విషయాన్ని నాకు చెప్పండి. ఫైన్. మరి సోలో బ్రతికే సో బెటర్ బాసు అనే పాట మనందరికీ బాగా తెలుసు కదా. మరి ఇంతకుముందు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఎంత వయసు వచ్చినప్పటికి కూడా, ఈవెన్ పెళ్ళైన వాళ్ళైనా కూడా, మా అమ్మా నాన్నతోనే నేను వెళ్తానండి తిరుపతికి షిరిడీకి ఎక్కడికైనా వెళ్ళాలంటే, అమ్మో నేను నా వైఫ్తో పిల్లలతో వెళ్ళను నాకు భయం అంటుంటారు కొంతమంది. కొంతమంది అయితే నాకు ఒక సెంటిమెంట్ ఉంది మా అమ్మా నాన్నతోనే వెళ్తాను ఇంకెక్కడికి వెళ్ళనని. వైఫ్ ఒక పక్క అంటుంది మీ అమ్మా నాన్నతో అయితే నేను రానుపో అంటుంది, కానీ వీళ్ళంటారు నేను అమ్మా నాన్నతోనే వస్తాను అంటూ ఇలాంటి గొడవలు ఆడుకుంటూ కాలాన్ని వెలదీసే రోజులు వెళ్ళిపోయాయి. మరి ఇప్పుడైతే సకుటుంబ సపరివార సమేతం అనేటట్లుగా ఉండేది. ఇప్పుడైనా మీరు చూసినట్లుగా ఏదైనా టూర్ వెళ్తే ఆ కుటుంబంలో ఉన్నటువంటి చెల్లి అన్నయ్య పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి పిల్లలు, సో అలాగే అమ్మా నాన్న అటువైపు అత్తమామలు ఇటువైపు అమ్మా నాన్న వీళ్ళందరినీ కూడా పాపం మేనేజ్ చేసుకుంటూ తీసుకెళ్ళిన మహానుభావులు మగ మహారాజులకి నమస్కారం. మరి ఇప్పుడైతే అలాంటి రోజులకి చిట్టి పాడే కాలం వచ్చేసింది, ఎందుకంటే ఇప్పుడు వస్తున్నటువంటి పిల్లలందరూ కూడా జెన్జీ వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే సోలో బతికే సూపర్ బ్రెటర్ అంటున్నారు. ఫ్రెండ్స్తో కలిసి బ్యాక్ ప్యాకింగ్ చేస్తున్నారు, వీళ్ళంతా కూడా కలిసి కొత్త కొత్త ప్రాంతాలు వెతుక్కుంటూ ట్రావెల్ చేస్తున్నారు. ఈవెన్ అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి అవ్వచ్చు, వర్క్ చేసే కలీగ్స్ వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే మేము ఫ్రెండ్స్తోనే వెళ్తాం మీతో రామమ్మా అంటున్నారు. ఈవెన్ ఇప్పటి పిల్లలు, ఈవెన్ 15-16 ఇయర్స్ పిల్లలు కూడా ఏమంటున్నారంటే మమ్మీ డాడీ మేము మీతో మూవీస్ కూడా రామమ్మా, చాలా బోర్ అనిపిస్తాం మీతో.

వస్తే మేము ఫ్రెండ్స్తోనే వెళ్తామంటూ అల్లరి చేసే వాళ్ళు కూడా చాలా ఎక్కువైపోయారు. ఈనాటి పిల్లలందరూ కూడా ఎలా తయారయ్యారంటే, వాళ్ళకి పర్సనల్ లైఫ్ కావాలని, వాళ్ళకి ఇండివిజువాలిటీ కావాలని, వాళ్ళు కూడా హ్యాపీగా వెళ్ళాలని అనుకుంటున్నారు. మరి 90s కిడ్స్ అయితే మరి వాడికి పెళ్ళైనా కూడా అమ్మ నాన్న టికెట్ తీస్తేనే వెళ్ళాలి సినిమాకి కానీ టూర్స్ కానీ. రియల్లీ ఇంట్రెస్టింగ్, చాలా చాలా చేంజెస్ వచ్చేసాయి జెన్జీ వాళ్ళ యుగంలో. ఫైన్, మరి ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తాను, మరి ఆ సాంగ్ అయితే చాలా బాగుంటుంది. ఆ పాట ఏంటంటే, ఇప్పుడు జెన్జీ వాళ్ళలాగే వాళ్ళు ఒక టూర్కి వెళ్తారు, మరి ఆ టూర్కి వెళ్ళిన అబ్బాయి అమ్మాయి ఎవరండి ఎవరండి ఎవరండి. శంకర్ మహాదేవ్ అని పాడిన సూపర్ హిట్ సాంగ్ ఏ మూవీలో ఉంది చెప్పగలిగిన వాళ్ళు 0402-3234-822కి వాట్సాప్ చేయండి. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్, ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, ఇది కలర్స్ ఆఫ్ ఇండియా. చల్లని సాయంత్రం వేళ మీరు ఎంజాయ్ చేస్తున్నారు ఈ సూపర్ హిట్ సాంగ్స్.

0: infotainment companion that brings to you the latest happenings across the Twin Cities. Vibrant Hyderabad, every day at 8 a.m. only on Rainbow FM 101.9.
1: Hyderabad's heartbeat,
2: Secunderabad's vibe.
1: FM Rainbow brings it alive. That's right. Vibrant Hyderabad is your infotainment gateway to everything happening around town.
2: Music, culture, sports and surprises, all packed in one vibrant show.
1: So, whether you are chilling at Tank Bund or shopping at Charminar,
2: stay tuned,
1: stay bright.
2: Vibrant Hyderabad
1: on FM Rainbow 101.9.
3: టైం ఆల్రెడీ 6:58 అయింది. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ స్నేహితుడిని ఆత్మీయుని యల్లేష్ ఇక్కడే ఉన్నాను మీతో పాటు 9:30 వరకు కూడా మ్యూజికల్ జర్నీ చేస్తాను. మీ అందరితో పాటు ఈ పాటల పూదోటలో హాయిగా విహరిస్తారు. రైట్, మరి ఎందుకంటే ఈ జంజీవాళ్ళు న్యూ ప్లేసెస్కి వెళ్తారు అనుకుంటే యంగ్స్టర్స్ వాళ్ళ యొక్క ఇన్కమ్ బేస్ చేసుకొని బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండేలా తక్కువ డబ్బులతో ఎక్కువ రోజులు గడపడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి కమర్షియల్ పర్యాటక ప్రాంతాలతో పోలిస్తే ఇలాంటి ప్రాంతాల్లో మనం ఉండడానికి కానీ తినడానికి కానీ చాలా సేఫ్టీ కూడా ఉంటుంది. అక్కడ హాస్టల్ కూడా ఉంటుంది. అక్కడ ఉంటూ అక్కడ ఉన్నటువంటి విహారయాత్రలు అన్నీ కూడా చాలా చక్కగా చేయొచ్చు అని ఈ జంజీవాళ్ళు గట్టిగా నమ్మారు. దానివల్లనే చాలా పాపులారిటీ సంపాదిస్తుంది ఈ ఎక్స్ప్లోరేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రావెల్ అండ్ టూరిజం. ఫైన్. మరి 7 నుంచి 8 వరకు మనందరికీ ఇష్టమైనటువంటి షో ఏంటంటే లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం. మరి అందులో మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్స్ ఏంటంటే మన టాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్, కాలీవుడ్, మరి ఇండియాలో ఏ వుడ్ అయినా సరే అందులో మనకి హీరోనే నచ్చాల్సిన అవసరం లేదు. అందులో ప్రతి నాయకుడు పాత్ర కూడా చాలా బలంగా ఉంటేనే మనకి హీరో అనేది ఎలివేట్ అవుతారు. మరి ఆ ప్రతి నాయకుడు విలన్ మీకు బాగా ఎవరు ఇష్టం, ఎందుకు ఇష్టం, అంత బలంగా నటించడం వల్లనే సినిమా కూడా హిట్ అవుతుంది అంటారు. నాయకుడు బలంగా ఉండడం కాదు, ప్రతి నాయకుడు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నప్పుడే ఆ సినిమా హిట్ అవుతుందని చాలామంది కూడా డైరెక్టర్స్ చెప్పినట్టే చేశారు కూడా. మరి అలాంటి ప్రతి నాయకుడు మీరు చూడగానే వావ్, ఏమి యాక్ట్ చేశాడ్రా, అతను కొట్టాడు అని మీకు అనిపిస్తుంది కదా. మరి అలాంటి రోల్ పాత తరం నుంచి నేటి వరకు, నేటి వాళ్ళే కాదు పాత తరం వాళ్ళు కూడా ఉన్నారు. మరి అలాంటి వాళ్ళు మీకు తెలిసినట్లయితే నాకు 0402323482 1 అలాగే 0402323003 0 అలాగే 0402970475కి కొత్త వాళ్ళు ఎవరైనా ఫోన్ చేస్తే బాగుంటుంది. ఎప్పుడు మన రెగ్యులర్ ఫ్రెండ్సే కాకుండా మీరు ఫోన్స్ ఎంగేజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొత్త వాళ్ళకి అవకాశం రావట్లేదు. సో కొత్త వాళ్ళకి కూడా అవకాశం ఇద్దాం, తర్వాత మీరు కూడా కనెక్ట్ అవుతారు. కానీ వింటూ ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ యలేష్.

0: ఏంది బ్రో, కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, గానీ ఎక్కడెళ్లాలో ఏమెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్, అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: ఎస్, డోంట్ మిస్.

0: FM Rainbow 101.9.
1: స్టూడియో టైం 7:14 అయింది. ఎగ్జాక్ట్గా మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ ఎల్లేష్. వావ్, మరి ఒక గంట చక్కగా గడిచిపోయింది. ఇప్పుడైతే హలో రెయిన్బో లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రాంలో మనం ఉన్నాం. మరి 0402320030 0402320484821, ఇంకొక నెంబర్ 0402970415. ఈ నెంబర్స్కి మీరు ఎక్కడున్నా కూడా చక్కగా ఫోన్ తీసుకొని 040 కామన్ ప్రిఫిక్స్ చేసి తర్వాత 2323-0030, 2323-481, 2970-4715 ఈ మూడు నెంబర్స్ మీరు టైప్ చేసి నాకు కాల్ చేసినట్లయితే మీరు మాట్లాడచ్చు. మరి నేను అడిగే ప్రశ్న ఏంటంటే, మన టాలీవుడ్లో తెలుగు సినిమా హీరోలకి ధీటుగా నటించి తమదైనటువంటి నటనతో మెప్పించి ఎంతోమంది విలన్లు ఉన్నారు. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా, పాతకాలం నటుల నుంచి ఇప్పటితరం వరకు కూడా హీరోలకి నువ్వా నేనా అంటూ, ఆల్మోస్ట్, నేనైతే చిన్నప్పుడు కొంతమంది విలన్స్ని చూసి వాళ్ళే హీరో ఏమో అనుకునేవాడిని. అలా ఉండేదన్నమాట వాళ్ళ యొక్క అపీరెన్సు, వాళ్ళ యొక్క స్టైల్. ఉదాహరణకి అలాంటి హీరో ఎవరనే విషయాన్ని నేను చెప్తాను తర్వాత. మరి టాలీవుడ్లో విలనిజంతో ట్రెండ్ సెట్ చేసినటువంటి దిగ్గజ నటులు ఎవరు, మీకెందుకు వాళ్ళంటే అంత ఇష్టం, ఎందుకు అంత అభిమానం, వాళ్ళు చేసినటువంటి ఆ వెర్సాలిటీ ఎందుకు మీకు నచ్చుతుంది అనే విషయాన్ని నాకు కాల్ చేసి చెప్పండి. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేసుకుందాం, దాని తర్వాత మన కాల్స్ తీసుకుందాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ ఎల్లేష్.
2: ఈస్ట్ కి వెస్ట్ కి తేడా తెలియని ఇన్నోసెంట్ ఫేసు,

0: వారెవ్వా సూపర్ హిట్ సాంగ్ అండి నువ్వే నువ్వే అనే మూవీ నుంచి తరుణ్ అండ్ శ్రియా శరణ్. సో నా ఫేవరెట్ పేరు వాళ్ళం. సో వాళ్ళని చూడగానే స్క్రీన్ మీద చాలా అందంగా కనిపిస్తారు. సో ఆ మూవీని నేనైతే చాలాసార్లు చూశాను, చాలా ఇష్టంగా, చాలా బాగుంటుంది మూవీ కూడా. సో ఈ మూవీనే ఫస్ట్ టైం మనకి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు డైరెక్టర్గా మనకు కనిపించారు. అంతకుముందు ఆయన రైటర్గా విజయ్ భాస్కర్ ఆయనతో అసోసియేషన్గా పనిచేసి చాలా సూపర్ డూపర్ హిట్ మూవీస్ని ప్రజెంట్ చేశారు. వండర్ఫుల్. మరి మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడైతే మన తెలుగు సినిమా చరిత్రలో హీరోలకి ధీటుగా నువ్వా నేనా అంటూ చాలామంది విలనిజం చూపించి తమదైనటువంటి నటనతో మెప్పించి మనందరినీ కూడా సూపర్ అంటూ క్లాప్స్ కొట్టించారు. డైలాగ్ డెలివరీలో అవ్వచ్చు, మరి వాళ్ళ యొక్క బాడీ బిల్డింగ్లో అవ్వచ్చు, లేదా వాళ్ళ యొక్క హావభావాలు అవ్వచ్చు, ఏదైనా సరే వాళ్ళ విలనిజం గుర్తు చేసుకున్నట్లయితే హీరోని ఎంతైతే గుర్తుపెట్టుకుంటామో విలన్ కూడా అంతే గుర్తుపెట్టుకున్నటువంటి విలన్స్ జాబితా చాలా పెద్దదే ఉంది మన తెలుగు ఇండస్ట్రీలో. మరి అలాంటి వాళ్ళ గురించి నాకు చెప్పండి అనగానే మనకొకరు కాల్ చేశారు, చూద్దాం ఎవరు. హలో
1: హలో
0: హలో, ఎవరు మాట్లాడుతున్నారు
1: సార్? నేను మోహన్, భాగ్యంపల్లి నుంచి మాట్లాడుతున్నాను.
0: హాయ్ మోహన్, ఎలా ఉన్నారు?
1: హాయ్ సార్, నేను మంచిగానే సార్, మీరు ఎలా ఉన్నారు?
0: యా, ఐ యామ్ డూయింగ్ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. మరి నేను అడిగిన ప్రశ్న మీరు విన్నారా?
1: ఆ విన్నా సార్.
0: రైట్, మరి చెప్పండి.
1: నాకు ఇష్టమైన విలన్ క్యారెక్టర్ చేసిన పర్సన్ శ్రీహరి గారు.
0: యా,
1: మరియు
0: ఫెంటాస్టిక్.
1: జగపతి బాబు గారు.
0: జగపతి బాబు గారు, రైట్, సూపర్, ఫెంటాస్టిక్. మరి వాళ్ళు యాక్ట్ చేసిన మూవీ ఏమైనా చెప్పగలరా? అంటే
1: అది జగపతి బాబు గారు యాక్ట్ చేసిన మూవీ అరవింద సమేత.
0: పర్ఫెక్ట్.
1: ఇంకా శ్రీహరి గారు
0: చాలా
1: సినిమాలు చాలా ఉన్నాయి.
0: హీరో కాకుండా విలన్ గా యాక్ట్ చేసి మెప్పించిన సినిమా చెప్పండి.
1: విలన్ గా అంటే అది ఒక సినిమా.
0: రైట్, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, థ్యాంక్ యూ సో మచ్. చాలా పర్ఫెక్ట్. అండ్ శ్రీహరి గారు అండ్ జగపతి బాబు గారు వెర్సటైల్ యాక్టర్స్, లెజెండరీ యాక్టర్స్ అని మనం చెప్పుకోవచ్చు. చాలా అద్భుతంగా వాళ్ళ యొక్క డైలాగ్ డెలివరీ కానీ యాక్షన్ కానీ చాలా బాగుంటుంది. మరి శ్రీహరి గారు అయితే ఆయన బాడీ బిల్డింగ్, వావ్, మనం చెప్పాల్సిన పని లేదు, అంత బ్రహ్మాండంగా ఉంటుంది. ఆయన డైలాగ్ డెలివరీ కూడా చాలా బాగుంటుందని అప్పట్లో దర్శకులు చాలామంది మెచ్చుకున్నారు. అలాగే మనం కూడా ఆయన యాక్షన్ చూసి

సి రై ఈయన విలన్ కాదు, ఇది హీరో పీస్, హీరో మెటీరియల్ అని అనుకున్నాం. అనుకున్నట్టుగానే ఆయన చాలా సినిమాల్లో హీరోగా వచ్చి మన అందరిని కూడా మెప్పించారు, రైట్? మరి జగపతి బాబు గురించి మరి ఎంత తక్కువ చెప్పినా తక్కువ అని చెప్పాలి, ఎంత తక్కువ చెప్పినా ఎక్కువ చెప్పినా తక్కువే అని అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే అలాంటి యాక్టర్ జగపతి బాబు గారు, ఆయన బిగినింగ్లో హీరోగా డబుల్ రోల్ యాక్ట్ చేస్తారు డైరెక్ట్గా టాలీవుడ్లో. మరి

0: డైరెక్ట్గా టాలీవుడ్లో. మరి ఆ తర్వాత ఆయన చాలా సినిమాల్లో హీరోగా మెప్పించి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో ఆయన విలనిజం చూపించిన దానికి వావ్ క్లాప్స్ కొట్టేసాం మనం. బాలయ్య బాబుతో యాక్ట్ చేశారు. ఫైన్, మరి ఇంకొకరు ఉన్నారు మనకు లైన్లో, ఎవరు మాట్లాడతారో చూద్దాం. రైట్, కాల్ కట్ అయింది. ఫైన్, మరి మీకు నచ్చినటువంటి ఆ విలనిజం చూపించినటువంటి దర్శకులు చూపించినటువంటి ఆ నటులు ఎవరు అనే విషయాన్ని లైన్లో డైరెక్ట్గా తీసుకుందాం. ఎవరు? హలో.
1: హలో
0: హలో, ఎవరు మాట్లాడుతున్నారు?
1: సార్, నా పేరు వెంకటేశ్వర్లు.
0: యా వెంకటేశ్వర్లు, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను ఇక్కడ మేడిపల్లి నుంచి మాట్లాడుతున్నాను.
0: రైట్, చెప్పండి, మరి మీకు నచ్చినటువంటి ఆ ప్రతి నాయకుడు ఎవరు?
1: నాకు నచ్చిన విలన్ మన తెలుగులో అంటే ప్రాపర్ ప్యూర్ తెలుగు యాక్షన్ తో మాట్లాడేదంటే మన కోట గారు.
0: యా ఫెంటాస్టిక్, ఫెంటాస్టిక్, కరెక్ట్. ఇంకా ఎవరు ఇష్టం?
1: ఇంకా అంటే రఘువరన్ గారు.
0: ఎస్, మాటలు మాటలు మాటలు తిరగరానండి. ఒక సీఎం అరెస్ట్ చేయాలంటే అంత తేలికైన విషయం కాదు. ఒకే ఒక్కడి మూవీ చాలా విలడిజంలో ఒక వెర్సటాలిటీని తీసుకొచ్చారు ఆయన. 80s 90s శివ మూవీలో భవానీ అనే పేరుతో భయభ్రాంతులు గురి చేశారు ఆ రోజుల్లో ఆయన. ఫ్యాంటాస్టిక్. ఎస్, చాలా సినిమాలు యాక్ట్ చేశారు. ఆయనకి డబ్బింగ్ యాక్చువల్గా తెలుగులో ఆయన చెప్పలేదు కానీ మనకి రవిశంకర్ గారు చెప్పారు. చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. రైట్, మరి చాలా విషయాలు మనం మాట్లాడుకుందాం ఒక సూపర్ హిట్ సాంగ్ తర్వాత. అయితే ఇప్పుడు ఒక పాట, బాలయ్య బాబు పాట వేసుకుందాం. ఈ పాట ఏ సినిమాలో ఉంది, మరి దీనికి మ్యూజిక్ కంపోజర్ ఎవరో చెప్పగలిగితే మాత్రం ఫెంటాస్టిక్. మరి నాకు మెసేజ్ చేయొచ్చు 0402323484822కి వాట్సాప్ చేయండి. ఈ పాట ఏ సినిమాలో ఉంది చెప్పగలిగిన వాళ్ళు

0: వాయ్ మరి సూపర్ హిట్ సాంగ్ మీరు వేశారు వెళ్ళేష్ అంటూ మనకి దినేష్ అల్వాల్ నుంచి మెసేజ్ చేశారు. అది రౌడీ ఇన్స్పెక్టర్ అని చెప్పారు, పర్ఫెక్ట్గా చెప్పారు. ఇంకొకరు వెంకటేష్ భండారి, ఆయన కూడా చెప్పారు రౌడీ ఇన్స్పెక్టర్ అని. అలాగే ఆయనకి గోపీచంద్, విలనిజం అంటే చాలా ఇష్టం అట, వర్షం మూవీస్ వెరీ యాప్ట్ పెర్ఫార్మెన్స్, పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. ఇంకొకరు రాము, ఆయన కూడా చెప్పారు రౌడీ ఇన్స్పెక్టర్ అని, బపిలరీ మ్యూజిక్ కంపోజర్. అందరు కూడా చాలా కరెక్ట్గా చెప్పారు. నా నెంబర్ 0402323003000, 0402323482 అండ్ 0402970475కి నాకు కాల్ చేయండి. కాల్ కలవలేని వాళ్ళు 0402323482కి వాట్సాప్ చేయొచ్చు. మీ ఫేవరెట్ విలన్, అంటే విలన్ క్యారెక్టర్ చేసినటువంటి యాక్టర్ ఎవరు అనే విషయాన్ని నాకు కాల్ చేసి చెప్పగలరు. మనకి లైన్లో ఒకళ్ళు ఉన్నారు, చూద్దాం ఏం మాట్లాడతారు. హలో, హలో, చాలామంది కాల్స్ చేస్తున్నారు, చాలా ఎంగేజ్ అవుతుంది అండ్ డిస్కనెక్ట్ అవుతుంది. ఫైన్, మరి నేను చెప్తాను. మరి ఎస్వి రంగారావు గారి గురించి మాట్లాడుకుంటే బాప్రే, అసలు మన వయసు కూడా సరిపోదు, ఈ జన్మ కూడా సరిపోదని చెప్పొచ్చు అనమాట. అలాంటిది ఎస్వి రంగారావు గారు. మరి ఆయన చేసినటువంటి పాతాళ భైరవులో అలాంటి మూవీలో ఆయన మాయల ఫకీర్గా అద్భుతమైనటువంటి నటనని చూపించారు. మరి ఆ తర్వాత కూడా చాలా సినిమాల్లో ఆయన ఒక మాయల ఫకీర్ ఏమిటి, ఒక తండ్రిగా, ఒక అన్నయ్యగా, ఒక బాబాయ్గా, ఒక మామయ్యగా, వావ్ వాట్ నాట్, ఏ రోల్ అయినా కూడా అందులో లీనమైపోతారు. ఆఖరికి ఆయన ఒక రిక్షావాణిగా కూడా ఒక సినిమాలో నటించారు. మరి అందులోనే ఆయన సున్నం రంగడు అనే క్యారెక్టర్ చేసినప్పుడు ఆయన మామూలుగా మేకప్ లేకుండా మామూలుగా క్యాప్ వేసుకొని మద్రాస్ పాండీ బజార్లో ఆయన అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక నిజమైనటువంటి రిక్షా డ్రైవ్ చేసే అబ్బాయి సిగరెట్ అదే బీడీని తాగుతూ చాలా కేర్లెస్గా ఉండడం చూసి, రైట్ ఇది చాలా బాగుంది, ఇలాంటిది మనం చేసి చూడాలి అని చెప్పి సున్నం రంగడు అనే క్యారెక్టర్ చేసి మనల్ని మెప్పించారు. అలాగే ఆయన పలికినటువంటి ఆ విలనిజంలో ఉన్నటువంటి ఆ డైలాగ్స్ ఉంటాయి చూసారు, ఏంట్రా అంటూ అనే ఆ విరుపు వావ్, మర్చిపోలేమండి. ఆయన మన మధ్య లేకపోయినా మన మనసులో తెలుగు సినిమా బతికున్నంత వరకు కూడా మిగిలిపోతారు. రైట్, మరి లైన్ లెవెల్ ఉన్నారో చూద్దాం. హలో, హలో,
1: గుడ్ ఈవినింగ్ సార్.
0: గుడ్ ఈవినింగ్, చెప్పండి నరసింహారెడ్డి గారు.
1: బాగున్నారా సార్?
0: యా బాగున్నానండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చెప్పండి, మరి టాపిక్లో మీకు నచ్చినటువంటి ప్రతి నాయకులు ఎవరు?
1: కైకాల సత్యనారాయణ గారు సార్.
0: కైకాల సత్యనారాయణ, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్గా చెప్పారండి.

0: ఎందుకని ఏ మూవీలో చెప్పగలరా ఏమైనా?
1: అదే సార్, ఏ యాక్ట్ చేయలేదు సార్ ఆయన. తండ్రిగా ఎన్ని చేసిందంటే రాసినట్టుగా చేసిండు. ఇంకోటి ఏంటంటే
0: పౌరాణిక సాంఘిక
1: సీనియర్ ఎన్టీ రామారావు గారికి డూబ్ కూడా చేసిండు సార్ ఆయన.
0: కరెక్ట్.
1: యాక్టింగ్ మరొకటి కూడా అంటే సార్, ఇది ఈ యమగోళ ఉంది కదా సార్,
0: అవునండి యముడుగా ఎముండా అంటూ
1: సూపర్ సార్.
0: ఎస్, ఒక కామెడీ గానీ ఒక విలనిజం గానీ చాలా అద్భుతంగా పలికిస్తారు ఆయన. రైట్, సూపర్. కరెక్ట్, నిజంగా మర్చిపోలేమండి అలాంటి నటులు మన టాలీవుడ్ లో ఉన్నారో, నిజంగా మన అదృష్టం అది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో కాల్ తీసుకుందాం. హలో, హలో,
2: నమస్తే సార్.
0: నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? సుబ్బరాయుడు గారు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రైట్, చెప్పండి, మీకు నచ్చినటువంటి ప్రతి నాయకులు ఎవరు? మోహన్ బాబు గారు. సూపర్, పర్ఫెక్ట్ చెప్పాను. మంచు మోహన్ బాబు గారు, ఆయన నటించినటువంటి ఏ మూవీ మీకు బాగా ఇష్టం? సర్దార్ పప్పరాయుడు. పర్ఫెక్ట్. పప్పారాయుడు, పప్పారాయుడు అంటారు ఆయన అందులో. ఓకే, పారాయుడు అంటారు. రైట్, పర్ఫెక్ట్. నిజంగా మోహన్ బాబు గారు చాలా వెర్సటైల్ యాక్టర్ అయినా, ఆయన కూడా మనకి సత్యనారాయణ గారు ఇలానే, ఎస్వి రంగారావు గారు లానే, ఆయన కూడా ప్రతి క్యారెక్టర్ని చాలా అద్భుతంగా పలికించి తర్వాత హీరోగా కూడా మనందరినీ కూడా షబాష్ అనిపించుకున్నారు అన్నమాట. ఫెంటాస్టిక్. మరి నాకు కాల్ చేయండి మీరందరూ కూడా 0402-323-0030, 0402-323-4821, 0402-970-4715 కాల్ చేసి నాకు చెప్పండి. రైట్, మరి ఇంతకుముందు మనం అడిగిన సాంగ్ని పర్ఫెక్ట్గా అందరూ చెప్పారు. ఇప్పుడు ఒక సాంగ్ మనం ప్లే చేస్తాం. ఈ పాట ఏ మూవీలో ఉంది చెప్పగలరా? మరి ఈ మూవీ చాలా బాగుంటుంది. మరి ఇందులో రమేష్ కృష్ణ యాక్ట్ చేస్తారు, మరి డాక్టర్ రాజశేఖర్ యాక్ట్ చేశారు. మరి ఈ మూవీ ఏ మూవీలో ఉంది, అదే ఈ పాట ఏ మూవీలో ఉంది చెప్పండి నాకు. నా నెంబర్స్కి వాట్సాప్ చేయండి. రైట్, మీరు వింటున్నారు FM Rainbow 101.9 విత్ మీ యల్లేష్.

0: Did you know there's a theatre fest at Rabindra Bharati tonight?
1: What? I had no clue.
0: That's why you need Vibrant Hyderabad.
1: Vibrant Hyderabad? What's that?
0: It's the show that tells you what's happening, where it's happening, and why you should be there.
1: Sounds like the ultimate city guide on radio.
0: Exactly. Hyderabad and Sikidrabad come alive every day. And Vibrant Hyderabad, make sure you don't miss a beat.
1: Catch the vibe.
0: Catch the city. Every day at 8 a.m. only on FM Rainbow 101.9.
2: FM Rainbow 101.9.
3: హలో హలో ఎవరు మాట్లాడుతున్నారు?
4: నమస్తే,
3: బాగున్నానండి. బాగున్నాను.
4: ముందుగా ఆషాఢ మాసం మొదలైంది కదా, అందరికీ ఆషాఢ మాస బోనాల శుభాకాంక్షలు అండి. అమ్మవారి దయ అందరికి ఉండాలి కదా.
3: అందరికీ ఉండాలి, మన శ్రోతలందరికీ ఉండాలి, నాకు ఉండాలి, మీకు ఉండాలి,
4: అందరికీ ఉండాలి. అందులో మనం ఉండాలి,
3: అందులో మనం ఉండాలి, అందరూ బాగుండాలి, మనం ఉండాలి అన్నట్టుగా చెప్పేశారు డైలాగ్. ఫైన్. మరి చెప్పండి.
4: అప్పుడు ఎస్ఆర్ ఎస్వీ రంగారావు గారు,
3: ఎస్
4: తిరుగులేని పని అంతే కదండి,
3: తిరుగులేని ప్రతి నాయకులు ఆయన,
4: ప్రతి నాయకులు. తర్వాత కైకాల గారు, కోట గారు, ఇప్పుడు కొన్ని సినిమాల్లో ప్రకాష్ రాజా గారు అండి, ఎంత బాగా చేస్తున్నారు.
3: రైట్ అండి,
4: అంటే నెంబర్ వన్ అన్ని రకాలుగా చేస్తున్నారు.
3: వెర్సటాలిటీ ఉండాలండి. నిజంగా నటుడు అనేవాడికి హీరో రోల్ అనే కాదు, ఏ పాత్ర ఇచ్చినా కూడా అద్భుతంగా నటించగలగాలి.
4: హీరో అన్నది ఒక హీరోగానే ఉండిపోతారండి.
3: అవునండి.
4: ఇప్పుడు కొంతమంది ప్రతి నాయకులు, ముఖ్యంగా హాస్యాన్ని పండించే వాళ్ళకి ఎప్పుడు ఇంకా జీవితాంతం కూడా నటించచ్చు.
3: నటించవచ్చు. ఉదాహరణకి బ్రహ్మానందం గారు చెప్పొచ్చు. రైట్. బ్రహ్మానందం గారు కూడా ఒక విలన్ గా యాక్ట్ చేశారు ఒక మూవీలో. చెప్పండి అదేమిటో. రైట్ రైట్, కరెక్ట్ అండి. రైట్, ఇంకొక కాల్ తీసుకుందాం. మరి యాక్చువల్గా బ్రహ్మానందం గారు కూడా విలన్గా యాక్ట్ చేశారు, కానీ మనకి బాగా నవ్వు వచ్చేసింది అనమాట ఆ మూవీ మనీ అండ్ మనీ మనీ మూవీలో కూడా యాక్ట్ చేశారు విలన్గా. అందులో జేడి చక్రవర్తి గారు ఆయన్ని ఏడిపిస్తూ ఉంటారు సినిమాలో హీరోగా యాక్ట్ చేయండి అని చెప్పి. పాపం ఆయన విలనజం చేస్తారు, కానీ మనందరికి కూడా నవ్వు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకో కాల్ తీసుకుందాం. హలో
5: హలో
3: హలో, ఎవరండి మాట్లాడేది? రైట్, చెప్పండి మీకు నచ్చినటువంటి ప్రతి నాయకులు ఎవరు? రాఘోపాలరావు గారు, అల్లు రామలింగి గారి జంట నిజంగా మర్చిపోలేనటువంటి పేరండి. వాళ్ళిద్దరూ కూడా మనకి రాఘోపాలరావు గారు విలన్ చేస్తుంటే ఆ పక్కనే ఏను కూడా విలనే అల్లు రామలింగి గారు కూడాను, కానీ ఆయన హాస్యాన్ని పండిస్తూ ఇతని మీదే పంచులు వేస్తూ మనందరినీ కూడా చాలా కడుపుబ్బ నవ్వించేవారు. ప్రతి సినిమాలో 80s లో, ఎర్లీ 90s లో చాలా అద్భుతమైనటువంటి కామెడీ విలనిజాన్ని

కానీ పండించారు. మరి రావు గోపాలరావు గారి గురించి చెప్పాలంటే మాత్రం బాప్రే, ఆయన ప్రతి సినిమా ఒక వెర్సిటాలిటీ చూపిస్తారు. ఆయన ఒక స్టైల్ ఎలా ఉంటుందంటే మాట్లాడడం, ఓడి తరవుల బడు ఎంత పని చేసావయ్యా, నీ ఎంతు తేల్చడానికి నేను నలుగురు రౌడీల్ని తీసుకొచ్చాను, రే ముందు వాడు కాలు చేతులు తీసియండ్రా అంటూ ఆయన చెప్పే డైలాగ్ డెలివరీ కోసమే చాలామంది కూడా ఆ రోజుల్లో క్యాసెట్ల కాలంలో కూడా ఆయన డైలాగ్స్ని క్యాసెట్ల ద్వారా రిలీజ్ అవుతుండేవి, వాటిని కూడా వింటూ కూడా అందరం కూడా మనం చాలా ఎంజాయ్ చేసాం మేము చిన్నప్పుడు, రైట్? సో ఫెంటాస్టిక్. మరి ఇంతకుముందు నేను అడిగాను కొన్ని పాటలు ప్లే చేసే ఆ పాట ఏ సినిమాలో ఉంది అని, చాలామంది మనకు చెప్పారు. ఒక ఆమె అయితే మనకు చెప్పారు ఉస్కులడి కిస్కురెడి అనే పాటని ఏ సినిమా అంటే దీర్ఘ సుమంగిలి భవ లేదా రాజసింహం, మీరే అందులోని చూసుకోండి, ఏదో ఒకటి చెప్పుకోండి అని చెప్పారు. దిస్ ఈజ్ రియల్లీ ఫన్నీ, ఎందుకంటే మనం పరీక్ష పేపర్లో వాళ్ళ ఆన్సర్స్ రాయమని చెప్తారు మనకి. ఉదాహరణకి ఏదైనా ప్రశ్న ఉందనుకోండి, ఆ ప్రశ్నకి ఆన్సర్స్ రెండిట్లో ఒకటే రాయాలి, కానీ రెండూ రాసి అది మీరే టిక్ పెట్టుకోండి అంటే అప్పుడు ఏం చేస్తారంటే ఆ ప్రశ్నని ఇంటూ కొడతారన్నమాట. వెరీ ఫన్నీ. అలాగే మనకి ఇంకొక ఫ్రెండ్ మనకి మెసేజ్ చేశారు, ఎల్ఎస్ గారు మాకు సై మూవీలో భిక్షు యాదవ్ అంటే చాలా ఇష్టం, ఆయన చాలా బాగా యాక్ట్ చేశారు సై మూవీలో, మేము మీ రేడియో వింటున్నాం అని చెప్పారు. డైలాగ్ చెప్పండి అంటున్నారు. మరి భిక్షు యాదవ్ అందరినీ డైలాగ్ చెప్పలేను నేను. ఆయన సైలో ఒక డైలాగ్ ఉంటుంది, అదేమిటంటే దెబ్బ మీద దెబ్బ పుండు మీద కాకిలాగా పుడుస్తుంది కదరా అని అంటారు, చాలా బాగుంటుంది. అలాగే ఆయనకి బాగా ఇష్టమైన వాళ్ళు రాజనాల్ అంట. నిజంగాండి, రాజనాల్ గారు కూడా చాలా అద్భుతంగా ఒక సినిమాలో అయితే కనుబొమ్మల్ని పైకి ఎత్తి అలా ఉంచుతూ కూడా ఆయన విలనిజాన్ని చేశారు. నిజంగా ఆయన లెజెండరీ విలన్ అని మనం చెప్పుకోవచ్చు. పోటా పోటీగా ఎన్టీఆర్ గారికి ఆయన పోటీ ఇచ్చారు ప్రతి సినిమాలో కూడా, రైట్? మరి ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేసుకుందాం, దాని తర్వాత నాకు మీరు కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు 0402323482 వాట్సాప్ చేయండి. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేసుకుందాం. ఈ చల్లని సాయంత్రం వేళ సాయంకాలం ఏం చేద్దాం ఏం చేద్దాం. మాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ కాంపోజిషన్ అంటే మనందరం కూడా చెవులు రెక్కరించి వింటాం. మరి అలాంటి పాట ఈ సూపర్ హిట్ సాంగ్ ఏ మూవీలో ఉంది చెప్పండి నాకు 0402323482 వాట్సాప్ చేయండి. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో, నేను మీ స్నేహితుని ఆత్మీయుని ఎల్లేష్ని ఇక్కడే ఉన్నాను. సాయంకాలం సంధ్యాతీరం, వావ్. మరి ఈ సినిమా ఏ సినిమా, ఈ పాట ఏ సినిమా, నేను కూడా మైమర్చిపోతున్నాను పాటలు వేస్తూ, రైట్? ఫ్యాంటాస్టిక్ సాంగ్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఎల్లేష్.

0: రైట్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అండ్ చిత్ర అండ్ స్వర్ణలత ఫర్ అక్కినేని నాగార్జున. ఒకవైపు టబు, మరోవైపు హీరా. సో వాట్ ఎ ఫెంటాస్టిక్ మూవీ అండి. ఆవిడ మావిడే. సో సూపర్ యాక్ట్ చేశారు నాగార్జున గారు. రైట్, మరి మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ ఇల్లేష్. మరి నాకు కాల్ చేయండి అనగానే చాలామంది కాల్ చేశారు, చాలాసేపు నుండి వెయిట్ చేస్తున్నారు. చూద్దాం. హలో
1: హలో
0: హలో, ఎవరు మాట్లాడుతున్నారు? రైట్, నాగయ్య నాయుడు గారు. ఏం చేస్తుంటారు? రిటైర్డ్ ఆఫీసర్. రైట్, సూపర్. మరి మీకు నచ్చినటువంటి ప్రతి నాయకులు ఎవరు?
1: నాకు అంటే నేను 65 ఓల్డ్, మన పాత తరంలో ఉన్నప్పుడు రామారావు టైంలో, ఆ టైంలో రాజనాల్ గారు సార్.
0: ఎవరండి?
1: రాజనాల్, రాజనాల్.
0: రాజనాల్ గారు సూపర్ యాక్టర్ అండి, సూపర్ యాక్టర్. ఆయన
1: మాది నెల్లూరు, ఆయన కూడా నెల్లూరు, నెల్లూరు రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా పనిచేసి,
0: అవును రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా పనిచేశారు ఆయన.
1: పనిచేసిన తర్వాత సినిమాలకు వెళ్ళారు. ఫస్ట్ సినిమా తెలియదు కానీ ఏదో నెల్లూరులో టౌన్ హాల్ నాటకాలు కూడా, నాటకాలు కూడా వేసేవారు అప్పుడు. నేను
0: మీకు పరిచయం ఉన్నారు ఆయన?
1: ఆయన కలిశాను సార్, చెన్నైలో కలిసాం.
0: అవునా?
1: ఆయన ఆయన భార్య చనిపోతే సగం ఇంకో వయసు చేసుకున్నారు నెల్లూరులో, మా నెల్లూరే. ఆయన తర్వాత ఇక్కడ ప్రజెంట్ హైదరాబాద్ సిటీలో ఉన్నాయి. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడే ఉన్నారు ఆయన.
0: అవునండి, అమీర్పేటలో ఉండేవారు. అవును,
1: అమీర్పేటలో కలిసి కలిశాను కూడా.
0: ఓకే.
1: ఆయన అసలు అప్పుడు ఆ రోజులు చాలా బిజీ సార్. అప్పుడు
0: రైట్
1: ఈవినింగ్ రాత్రి 2-3 ప్రతి రామారావు ప్రతి పిక్చర్ లో ఆయనే విలన్.
0: రైట్ అండి, చాలా పోటా పోటీగా నటించారు ఆయన. కత్తి యుద్ధం గానీ, డైలాగ్ డెలివరీ గానీ నిజంగా చాలా అద్భుతంగా ఉండేది. బ్రహ్మాండంగా ఉంటుందండి ఆయన డైలాగ్ డెలివరీ. ఆఖరికి లాస్ట్ లో హలో బ్రదర్ యాక్ట్ చేశారు, అందులో కూడా చాలా బాగా నటించారు. వృద్ధాప్యంలో కూడా ఆయన నిజంగా. ఆయన నెల్లూరు నుంచి ఇంకొక విలన్ వచ్చారు, చెప్పగలరా? మీరు నెల్లూరు కాబట్టి అడిగాను.
1: నెల్లూరు సార్?
0: నెల్లూరు నుంచి ఇంకొక విలన్ ఆ రోజులోనే, ఇప్పుడు కాదు.
1: ఆ రోజుల్లోనా?
0: ఆయన ఒక బాడీ బిల్డర్, బాడీ బిల్డర్. ఆయన
1: నెల్లూరు కాంతారావు.
0: కరెక్ట్, నెల్లూరు కాంతారావు గారు కూడా అక్కడ నుండి వచ్చారు.
1: అయ్యో, అసలు ఆయన థియేటర్ ఉంది కనకమహల్ థియేటర్.
0: రైట్, ఆయన ఓన్ థియేటర్ అది. రైట్,
1: అసాధ్యుడు అక్కడ ఆ రోజులు బ్రహ్మాండంగా ఆడేశారు.
0: నిజంగా చాలా చాలా మంచి విషయాల్ని మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, హ్యావ్ ఎ నైస్ ఈవినింగ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకొక కాల్ తీసుకుందాం. రైట్, డిస్కనెక్ట్ అయింది కాలు. హలో,
2: హలో రమేష్ గారు.
0: నమస్తే, చెప్పండి.
2: నమస్తే, కే రమేష్ మాట్లాడుతున్నా సార్. కొంగర జగ్గయ్య సార్.
0: కరెక్ట్, కొంగర జగ్గయ్య కళా వాచస్పతి. కళావాచస్పతి
2: మూవీలో హీరో నాగేశ్వరరావు డామినేట్ చేస్తాడు అనమాట.
0: అవునండి, రైట్. ఆయన
2: ఆస్తి పరులు కూడా అట్లాగే చేస్తారు జగ్గయ్య. అదే మీరే ఇంచుమించు
0: అంటే నేను
2: మురళి పోతారు తర్వాత మీరు.
0: అయ్యో,
2: వాయిస్ కోసం చెప్తున్నాను.
0: అవునా? థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. అయ్యో, థ్యాంక్ యూ సో మచ్, మంచి విషయాన్ని తెలియజేశారు. నిజంగా కొంగారు జగ్గయ్య గారు కూడా ప్రతి నాయకుడి పాత్రలో పోటాపోటీగా నాగేశ్వరరావు గారికి, మన రామారావు గారికి మధ్యస్థంగా ఆయన యాక్ట్ చేశారు. ఒక డిఫరెంట్ క్యారెక్టర్ యాక్ట్ చేసేవారు ఆయన. డైలాగ్ డెలివరీ అయితే మాత్రం మనం మర్చిపోలేమండి. అలాంటి డైలాగ్

0: డెలివరీ ఉండేది. మరి నెక్స్ట్ మరి ఎవరున్నారో చూద్దాం.
1: హలో
0: హలో, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను కౌసల్య, హిమాయత్ నుంచి.
0: కౌసల్య గారు చెప్పండి.
1: ధూళిపాల వెంకటేశ్వరరావు గారు, ఆయన అన్ని పౌరాణిక చిత్రాల్లో విలన్ గానే వేశారు.
0: కరెక్ట్ అండి, కరెక్ట్.
1: గుంటూరు ఆయన. ఆయన
0: ఓకే.
1: ఆయన అంటే మా బావగారితో పాటు ఆయన నేను కలిశాను. ఆయన మా బావగారిలో వేసేవారు.
0: వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్.
1: గుంటూరు ఆయన. ఆయన
0: థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా స్టూడియోలో టైం 7:58:34 అయింది. మరి 8 గంటల నుంచి 8 గంటలకి ఎగ్జాక్ట్గా మీరు న్యూస్ హెడ్లైన్స్ వినొచ్చు. తర్వాత 8:03 నుంచి 9 గంటల వరకు కూడా తెలంగాణ అనే కార్యక్రమంలో మనం చాలా ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ మీ అందరికోసం ఎదురు చూస్తుంది. 1, 2, 3, 4 హియర్ గో. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ మన తెలుగు కోకిలమ్మ ఎస్ జానకి పాడిన ఈ సూపర్ డూపర్ హిట్ సాంగ్ నా షో వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా డెడికేట్ చేస్తున్నాను. 1, 2, 3, 4 గో. మోరి వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ ఎల్లే షీది ఫోన్ లైవ్ ఇన్ ప్రోగ్రామ్. మీరు ఎక్కడున్నా కాఫీ తాగుతున్నా, టీ తాగుతున్నా, బిస్కెట్లు తిన్నా, సమోసా తిన్నా, మీరు వింటూనే ఉండండి. సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం ఉన్నాయి రెడీగా.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మోల్దోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల పర్యటనకు బయలుదేరారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభమై వచ్చే నెల 13 వరకు జరుగుతాయి. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులు చర్చకు రానున్నాయి. సాంక్రమికేతర వ్యాధులు దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద ప్రజారోగ్య సవాళ్లలో ఒకటిగా మారాయని, ఈ వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పిలుపునిచ్చారు. అబుదాబిలోని జాయద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్టులో ప్రత్యక్ష విమాన సర్వీసులను భారతదేశంలోని ప్రస్తుత 17 నగరాల నుంచి 22 నగరాలకు పెంచనుంది. అబుదాబి ఎయిర్పోర్ట్స్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ ఈ విషయం తెలిపారు. మధ్యప్రదేశ్లో ఉమ్మడి పౌర స్మృతికి సంబంధించిన ముసాయిదా బిల్లుకు రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు ఆమోదం తెలిపింది. రేపు ప్రారంభం కానున్న మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం ముందుకెళుతోందని మంత్రి తెలిపారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఎల్ఐజీ ఇళ్ల పథకాన్ని రేపు సచివాలయాల్లో ప్రారంభించనున్న నేపథ్యంలో అధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి జిల్లాలో ఎల్నినో సంబంధిత కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తామని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. ప్రత్యామ్నాయ పంటలపై ప్రణాళికను రూపొందించి అమలు చేస్తామని చెప్పారు. సాగునీటి సంస్థల రుణభారాన్ని తగ్గించి తక్కువ వడ్డీతో దీర్ఘకాలిక రుణాలు సమీకరించేలా 10 రోజుల్లో సమగ్ర ఆర్థిక ప్రణాళిక సిద్దం చేయాలని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు సూచించారు.

కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులపై ఏమాత్రమూ ప్రేమ ఉన్నా వెంటనే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి నీటిని విడుదల చేయాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9.
1: మాటైనా
0: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
0: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
0: మన జనరంజని
2: మనసునే మీటకే మేస్తమా.
0: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
0: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

0: మను జనరంజని.
1: బ్రో, డిడ్ యు నో దేర్ ఇస్ ఎ థియేటర్ ఫెస్ట్ అట్ రవీంద్ర భారతి టునైట్?
2: వాట్? ఐ హడ్ నో క్లూ.
1: దట్స్ వై యు నీడ్ వైబ్రెంట్ హైదరాబాద్.
2: Vibrant Hyderabad? What's that?
1: It's the show that tells you what's happening, where it's happening, and why you should be there.
2: Sounds like the ultimate city guide on radio.
1: Exactly. Hyderabad and Sikidrabad come alive every day. And Vibrant Hyderabad, make sure you don't miss a beat.
2: Catch the vibe.
1: Catch the city. Every day at 8 a.m. only on FM Rainbow 101.9.

స్టూడియోలో టైం 8:06. 22 సెకండ్లు అయింది. ప్రపంచంలోనే తెలుగు వాళ్ళందరూ కూడా చాలా ఇష్టమైనటువంటి ఒకే ఒక రేడియో ఛానల్ మీరు వింటున్నారు, ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో లైఫ్ రంగులమయ్యాం. ఫెంటాస్టిక్. ఇప్పుడు మనం ఉన్నాం తెలంగాణ అనే కార్యక్రమంలో ఉన్నాం. ఫైన్. మరి ఈరోజు మనం తెలంగాణలో ఏం మాట్లాడుకోబోతున్నాం అనే విషయంకి వస్తే, ఒకప్పుడు వజ్రాల వ్యాపారానికి ముఖ్య కేంద్రంగా ఉంది అక్కడ. మరి హైదరాబాద్కి దాదాపు 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి కోహినూరు డైమండ్ ఇక్కడ గనుల్లో లభించింది అంటారు. మరి

800 ఏళ్లకు పైనే ఘనచరిత్ర కలిగినటువంటి ఆ కోట 1525లో కులీ కుతుబ్షా చే నిర్మించబడింది. ఒకప్పుడు గొల్లకొండగా ఇది పిలువబడేది. మరి గొల్లకొండగా అని పిలవడానికి వెనక ఒక ఆసక్తికరమైనటువంటి ఒక స్టోరీ ఉంది. అప్పుడు రోజులు 1143లో ఒకరోజు మంగళవరం అనే ఒక కొండపైన ఒక గొర్రెల కాపరి తన గొర్రెలతో ఆ కొండ మీద ఆ గొర్రెలు మేపడానికి పైకి వెళ్తున్నాడు. అక్కడ వెళ్తున్నప్పుడు ఒక దేవతా విగ్రహం కనిపించింది. మరి ఆ సమయంలో ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి అంటే 1143లో పరిపాలిస్తున్నటువంటి కాకతీయుల రాజులకి ఈ విషయం తెలిసింది. ఆ రాజు ఆ విగ్రహాన్ని చూసి ఇది చాలా పవిత్రమైనటువంటి విగ్రహం, మరి ఈ చుట్టుపక్కల కూడా ఒక కోట నిర్మించాలి అనుకొని నిర్మించారు. అంటే 200 సంవత్సరాల తర్వాత అంటే 1364లో బహమనీ పాలకులు ఈ కోటని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అనేక చారిత్రక సంఘటనలో నిశ్శబ్ద సాక్ష్యంగా నిలిచిన ఈ మట్టి కోట 1507 నుంచి దాదాపు 62 ఏళ్ల వరకు కూడా మొదటి ముగ్గురు కుతుబ్షాహీ రాజుల చేత 5 కిలోమీటర్ల చుట్టూ కొలతలతో బ్రహ్మాండమైనటువంటి గ్రానైట్ కోటగా విస్తరించబడింది. మరి ఈ కోటను చూడడానికి ప్రపంచంలో చాలామంది పర్యాటకులు దేశ విదేశాల నుంచి ప్రత్యేకంగా వస్తారు ఇక్కడికి. మరి ఆ కోట గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం మన తెలంగాణలో. మరి ఆ కోట ఏమిటి అనే విషయాన్ని మీకు తెలిస్తే మీరు గెస్ట్ చేసినట్లయితే 0402323482కి వాట్సాప్ చేయండి. తర్వాత మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఆ కోట గురించి మనం మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నది. అదేమిటే నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటి నొకటి తిట్టుకు.

రైట్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ యల్లేష్. మనం మాట్లాడుకుంటున్నాం తెలంగాణలో ప్రఖ్యాతిగాంచినటువంటి గోల్కొండ కోట గురించి. రైట్, మరి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు గారు 1687 ఈ కోటను ఆక్రమించడంతో ఖ్యాతి గడించినటువంటి కుతుబ్ షా పాలన గోల్కొండతో ముగిసిపోయింది. ఆ తర్వాత ఈ కోటని ఔరంగజేబు నాశనం చేశాడని అంటారు. ఈ కోటలో 87 అర్ధ వృత్తాకార బురుజులు ఉన్నాయి. మరి కొన్ని బురుజులపై పిరంగులు కూడా ఉన్నాయి. 80 ప్రవేశ మార్గాలు, 4 డ్రాబ్రిడ్జులు, ఇంకా రాజసముదాయాలు ఈ కోటలో చాలా ఉన్నాయి. ఇక్కడ చాలా సినిమాలు కూడా తీశారు. ఆ సినిమాలు అన్నీ కూడా చాలా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. మరి గోల్కొండ ప్రాంతంలో తీసినటువంటి ఏదైనా సినిమా మీకు గుర్తున్నట్లయితే నాకు 0402323482 వాట్సాప్ చేయండి. మరి 4 ప్రధాన సింహద్వారాలు, ఎన్నో రాజమందిరాలు, మసీదులు, దేవాలయాలు ఈ కోటలో ఉన్నాయి. మరి తానీషా ఈ కోటలోనే శ్రీరామదాసుని కారాగారంలో బంధించారు. శ్రీరామదాసుచే చెక్కబడినటువంటి సీతారామ లక్ష్మణుల బొమ్మలను ఈ కారాగారంలో మనం చూడొచ్చు అక్కడికి వెళ్ళినట్లయితే. మరి ఇక్కడ ఒక చాలా స్పెషాలిటీ అయినటువంటి ఒక శబ్ద వ్యవస్థ ఉంది. మరి ఆ వ్యవస్థకి ప్రత్యేకత ఎందుకు, మరి అలాంటి శబ్దం ఎందుకు ప్లాన్ చేశారు అనే విషయాన్ని ఒక సూపర్ హిట్ సాంగ్ తర్వాత మనం తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ఈ చల్లని సాయంత్రం వేళ మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ యల్లేష్. మనం ఉన్నాం తెలంగాణ అనే కార్యక్రమంలో మనం మాట్లాడుకుంటున్నాం గోల్కొండ కోట గురించి. ఇప్పుడు బోనాలు కూడా జరుగుతున్నాయి, అందరు కూడా బోనాలు ఎత్తుతున్నారు అక్కడికి వెళ్ళి. చాలా సందడిగా ఉంది అంతా కూడా, చాలా ఆనందంగా ఉంది అమ్మవారికి బోనాలు ఎత్తుతూ. రైట్, మరి ఇక్కడ ఉన్నటువంటి స్పెషాలిటీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఈ కోటలో ఎత్తైన ప్రదేశాన్ని బాలాహిసార్ అని అంటారు. ఇది 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ఎత్తైన ప్రదేశం. ఈ కోట ప్రవేశ మార్గం నుండి అంటే ఎంట్రన్స్ నుంచి మనం క్లాప్స్ కొడితే ఆ ఎత్తులో ఉన్నటువంటి ఆ బాలాహిసార్కి వినిపిస్తుందంట. ఇది ఎందుకు ఇలా చేశారు అంటే, ఆ రోజుల్లో దాడుల సమయంలో రాజులకి హెచ్చరికగా ఉండేందుకు, ఎవరైనా వస్తుంటే ఆ శబ్దం ద్వారా ఓకే శత్రువులు వస్తున్నారు అని ముందుగానే గ్రహించి దానికి తగ్గ ఏర్పాట్లు చేయడం కోసం అలా ఏర్పాటు చేశారు. మరి ప్యాలెస్లు, ఫ్యాక్టరీలు, నీటి సరఫరా వ్యవస్థ, ఇంకా ప్రసిద్ధి చెందినటువంటి రహ్బాన్ ఫిరంగి ఈ కోట యొక్క ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. మరి ఈ కోటలో రహస్యంగా భూగర్భ సొరంగం కూడా ఉందని అంటారు. మరి ఇంతవరకు దానికోసం అయితే వెళ్ళలేదు ఎవరు కూడా. మరి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. మన గ్రేటర్ సిటీ హైదరాబాద్కి తలమానికంగా హైదరాబాద్ అనగానే మనకి చార్మినార్, గోల్కొండ కోట బాగా గుర్తుకొస్తాయి. మరి ప్రధాన పర్యాటక ప్రాంతాలని అందరినీ ఆకర్షిస్తే ఈ రెండు.

ఈ నవాబుల ఖిల్లా గోల్కొండ కోట చరిత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మరి ఒకసారి ఈ కోటను ఎవరైతే విజిట్ చేశారో, ఇందులో ఉన్నటువంటి అద్భుతాలని ఎవరైతే రియల్గా అనుభూతి చెందారో మరి నాకైతే వాట్సాప్ చేయండి 0402323482 వాట్సాప్ చేయండి. రైట్, మరి మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ యల్లేష్. మనం ఇంకాస్త ఇంకొన్ని మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మనం తెలుసుకుందాం మన గోల్కొండ కొండ గురించి. రైట్, ఇప్పుడు గాలా గాలా గాలా అంటూ వచ్చేస్తున్నారు దినేష్ గణగరత్నం.

మనీ యాక్ట్ చేశారు. చాలా బాగుంటుంది ఆ మూవీ, పాట కూడా చాలా బాగుంటుంది. రైట్, మరి మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్, ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. మనం ఉన్నాం తెలంగాణలో అండ్ మనం మాట్లాడుకుంటున్నాం గోల్కొండ ఫోర్ట్ గురించి. మరి ఈ కోటలో రహస్యమైనటువంటి భూగర్భ సొరంగం ఉందని అనుకున్నారు. మరి ఈ సొరంగ మార్గం ద్వారా లోపలికి వెళ్తే ఆ రోజుల్లో చార్మినార్కి చేరుకోవచ్చని అంటారు. అయితే అలాంటి ఆధారాలు ఏమీ కూడా కనిపించలేదు. కానీ ఈ కోటలో కుతుబ్ షాహీ రాజుల సమాధులు ఉన్నాయి. గోల్కొండ బయట గోడ నుంచి ఉత్తరాన ఒక కిలోమీటర్లో ఇస్లామిక్ నిర్మాణ శైలిలో ఈ సమాధులు ఉంటాయి. ఈ సమాధుల చుట్టూ అద్భుతంగా చెక్కబడినటువంటి రాళ్ళు ఇంకా అందమైనటువంటి ఉద్యానవనాలలాగా అనిపిస్తుంటాయన్నమాట. రైట్, మరి గోల్కొండ బయట ఉన్న రెండు పవిలియన్లు ఇక్కడ చాలా ఆకర్షణగా కనిపిస్తాయి. మరి గోల్కొండ కోటపై నుంచి ఉన్నటువంటి రాజు దర్బార్ నుండి ఈ కోటలో ఉన్న కళామందిర్ని చక్కగా వీక్షించవచ్చు. మరి ఈ కోటలో కాకతీయులచే నిర్మించబడినటువంటి దేవాలయాలు కూడా చూడవచ్చు. మరి హైదరాబాద్ నుంచి మరి గోల్కొండకి చాలా దగ్గర, 11 కిలోమీటర్లోనే ఉంది. మరి హైదరాబాద్ నగరం దేశంలోనే అన్ని ప్రధాన నగరాలకి, అంటే ఇక్కడికి రావాలనుకునే వాళ్ళు మరి ఫ్లైట్, ట్రైన్ అండ్ బస్ లేదా దగ్గరలో ఉన్నటువంటి ఈవెన్ ఆటో రిక్షాలు కూడా, ట్యాక్సీలు కూడా చక్కగా అక్కడికి చేరుకోవచ్చు. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేసుకుందాం, ఆ పాట తర్వాత నేను చెప్తాను మరిన్ని విశేషాలు గోల్కొండ కోట గురించి. రైట్, మరి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఈరోజు చల్లని సాయంత్రం వీకెండ్. ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా మనందరం చాలా చక్కగా హాయిగా ఉన్నాం. మరి రేపటి నుంచి ఉరుకులు పరుగులతో మనందరం కూడా ఆఫీసులకి, పిల్లల స్కూల్కి అందరూ కూడా రెడీ అవ్వాలి కదా. రైట్, మరి 9 గంటల నుంచి 9 గంటల 30 నిమిషాల వరకు కూడా మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే ఎమోజీల ప్రపంచం. రైట్, మరి ఎమోజీల ప్రపంచం ఏంటంటే మనం ఇంతకుముందు ఫోన్లో మాట్లాడేవాళ్ళం, తర్వాత చాటింగ్ చేస్తుండే వాళ్ళం. చాటింగ్లు కూడా మనకి టైం లేని వాళ్ళు ఈ ఎమోజీస్ ద్వారా రిప్లై ఇస్తున్నారు. మరి కొన్ని ఎమోజీస్ వలన చాలా ప్రమాదాలే జరిగాయి, మరి కొన్ని ఎమోజీస్ వల్ల చాలా మంచి కూడా జరిగింది. ఆ విషయాలన్నీ కూడా మాట్లాడుకుందాం 9 నుంచి 9 గంటల 30 నిమిషాల వరకు. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తాను. మరి ఈ పాట ఏ సినిమాలో ఉంది మీరు చెప్పగలిగితే మాత్రం దట్ ఈస్ సూపర్బ్. మరి ఆ సినిమా ఏంటి అనే విషయాన్ని నాకు చెప్పండి. ఇప్పుడైతే ప్లే చేయబోయే పాట డెఫినెట్గా మీరు కార్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఎక్కడున్నా కూడా ఫుల్ వాల్యూమ్ పెడతారని నేను అనుకుంటున్నాను. గెస్ చేయగలరా సాంగ్? ఎస్, ఫుల్ వాల్యూమ్ పెట్టుకోవచ్చు. మ్యూజిక్ కంపోజర్ అదరగొట్టేశారు ఈ పాటని, బీటింగ్ దానికి తగ్గట్టుగా డ్యాన్స్ కూడా చేశారు బాలయ్య బాబు. రాజ్కోటి కంపోజింగ్లో వచ్చినటువంటి సూపర్ డూపర్ హిట్ సాంగ్ ఏ సినిమాలో ఉంది? 0402323482 వాట్సాప్ చేయండి. ఇద్దరు హీరోయిన్స్, వారవ్వా అదిరిపోయింది పాట.

స్టూడియోలో టైం 9:01 అయింది. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ స్నేహితుని ఎల్ఎస్ని ఇక్కడే ఉన్నాను. రైట్, మరొక 30 నిమిషాల పాటు మీతో పాటు మ్యూజికల్ జర్నీ చేయడానికి, మంచి పాటల పూదోటలో మీతో పాటు హాయిగా విహరించడానికి ఇక్కడ రెడీగా ఉన్నాను. మరి మీరు కారులో ఉన్నా, లేదా బస్సులో ఉన్నా, ఇంట్లో ఉన్నా, భోంచేస్తున్నా, లేదా సమోసా తింటున్నా, ఇంకా కొంతమంది అయితే టీ కూడా తాగుతుంటారు భోజనానికి ముందు, మరి అలాంటి వాళ్ళైనా సరే నా షో వింటున్న వాళ్ళందరి కోసం కూడా హాయ్ చెప్తున్నాడు మీ ఫ్రెండ్ ఎల్లేష్, ఇప్పుడు రిమ్ జిమ్ హైదరాబాద్. రైట్, మనం ముందుగానే ప్రామిస్ చేసినట్టుగా ఎమోజీలు. మనం ఇంతకుముందు ఫోన్లో మాట్లాడుకునే వాళ్ళం, మరి ఆ తర్వాత టెక్స్ట్ మెసేజెస్ అంటూ చాలామందికి ఇన్ఫర్మేషన్ అనేది, కమ్యూనికేషన్ అనేది జరిగేది. తర్వాత మనందరం కూడా బిజీ అయిపోయిన తర్వాత ఎంతోమందికి ఆన్సర్ ఇవ్వాల్సి వస్తున్నప్పుడు సింపుల్గా ఒక ఎమోజీ, ఒక లైక్ లేదా ఒక థంబ్ లవ్ సింబల్తో ఇవ్వడం, లేదా నచ్చినప్పుడు డౌన్ థంబ్ ఇవ్వడం, ఇలా జరుగుతూ ఎమోజీస్ ఇస్తున్నారు. మరి 10 పదాలు చెప్పే అర్థాన్ని ఒక్క ఎమోజీ చెబుతుందనడంలో ఏమాత్రం కూడా మనకి డౌట్ లేదు కదా. అందుకే చాటింగ్లో ఎక్కువ మంది ఎమోజీలు వాడకం అనేది చాలా కామన్ అయిపోయింది. చిన్న పిల్లలు కూడా స్కూల్ టీచర్ ఎరా రేపు స్కూల్కి వస్తున్నావా, రేపు హోంవర్క్ చేస్తావా అని అంటే చేసావంటే వాడు సింపుల్గా ఫస్ట్ క్లాస్ చదువుతున్న బాబు కూడా తమ్మనైలు ఇచ్చేస్తున్నాడు, అంటే రైట్ నేను చేస్తున్నాను వస్తానన్నట్టుగా. నిజంగా

చాలా ఇంట్రెస్టింగ్ అయింది కదా. రైట్, మరి అత్యధిక మంది వాడే ఎమోజీలు రెడ్ హార్ట్, తర్వాత ఫైర్, లౌడ్లీ క్రయింగ్ ఫేస్, లేదా ఫేస్ విత్ టీయర్స్ ఆఫ్ జాయ్, ఫైర్. ఆఫీసులో జరిగే సంభాషణలో చాలామంది కూడా యూస్ చేసే విషయం ఏంటంటే, కమ్యూనికేషన్, ప్రొఫెషనల్ కమ్యూనికేషన్లో ఎక్కువగా వాడేది ఏంటంటే థమ్స్అప్ని వాడుతున్నారు. రైట్, మరి ప్రస్తుతం దాదాపు 4000 ఎమోజీలు మనకి అవైలబిలిటీ ఉన్నాయి మన ఫోన్లో. ఇవన్నీ కూడా యూనికోడ్ కన్సార్టియం వాటి యొక్క పర్మిషన్ తీసుకున్నవి. ఇంకా ప్రతి ఏడాది కూడా చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఎమోజీస్ వస్తున్నాయి. మరి మనం కూడా వెరైటీ కోసం వాడుతూనే ఉన్నాం. మరి ఎమోజీలపై 2017లో ది ఎమోజీ మూవీ పేరుతో ఒక సినిమా కూడా రిలీజ్ అయింది. మరి చాలా ఇంట్రెస్టింగ్ అది. తర్వాత ఎవరైనా ఎమోజీలను మనం కూడా మనం రూపొందించవచ్చు. వాటికి యూనికోడ్ కన్సార్టియం అనే ఒక ఆర్గనైజేషన్ యొక్క పర్మిషన్ మనం తీసుకోవాలి. రైట్, మరి చాలా విషయాలు ఉన్నాయి. ఎమోజీలు ఫస్ట్ టైం ఎక్కడ ఇది స్టార్ట్ అయింది, మరి ఎమోజీల వల్ల మంచి ఉందా చెడ్డ ఉందా అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ మనం ప్లే చేసుకుందాం. చాలా స్వీట్ సాంగ్ అది. మరి కార్తిక్ చిన్మయి పాడినటువంటి ఈ పాట మీ అందరి కోసం నేను ప్లే చేస్తున్నాను. మరి ఈ పాటకు మాత్రం హార్ట్ సింబల్ ఎమోజీ ఇవ్వండి. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఇది రిమ్జిమ్ హైదరాబాద్. ప్రపంచంలోనే తెలుగు వాళ్ళందరూ కూడా చాలా ఇష్టమైనటువంటి ఒకే ఒక రేడియో ఛానల్.

స్టూడియోలో టైం 9:08 52 సెకండ్లు అయింది. ప్రపంచంలోనే తెలుగు వాళ్ళందరూ కూడా చాలా ఇష్టమైనటువంటి ఒకే ఒక రేడియో ఛానల్ మీరు వింటున్నారు. మరి మంచి మాటలు, తీపి పాటలు, రైట్? తీపి పాటలు, మంచి మాటలు, ఎలా అయినా ఒకటే, రైట్? మరి మన ఎమోజీల గురించి మనం మాట్లాడుకుంటున్నాం, రైట్? 1999 ఫస్ట్ టైం జపాన్కి చెందినటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ షిగెటకా కురిటా 176 ఎమోజీల్ని ఆయన తయారు చేశారట. వాటిని న్యూయార్క్లోని మ్యూజియం ఆఫ్ మోడర్న్ ఆర్ట్లో ఆయన ప్రదర్శించారు దాన్ని. తర్వాత ఆండ్రాయిడ్ యూజర్స్, ఐఓఎస్ యూజర్స్ వీళ్ళందరూ కూడా వీటిని అందుబాటులోకి వచ్చింది 2011 ప్రపంచవ్యాప్తంగా. మరి అక్కడి నుంచి మరి ఎమోజీలు ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేస్తున్నారు, ఈవెన్ చిన్న పిల్లలు కూడా యూజ్ చేస్తున్నారు. మరి చైనాకు చెందినటువంటి ఆర్టిస్ట్ షియో బింగ్ 2014 బుక్ ఫ్రమ్ ది గ్రౌండ్ అనే నవల రాశారు. అందులోని అక్కడ చైనా లాంగ్వేజ్ ఉండదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉండదు, సింపుల్గా ఆయన ఎమోజియల్ లాంగ్వేజ్లోనే ఆయన బుక్ రాయడం జరిగింది. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ కదా, రైట్? మరి పురుషుల కంటే ఈ అమ్మాయిలే ఎక్కువగా ఈ ఎమోజీలను ఉపయోగిస్తున్నారని చాలా చాలా సర్వేల్లో తేలింది. ఎందుకంటే ఎమోషనల్గా ఉంటారు వాళ్ళు, ఏదైనా ఎక్స్ప్రెస్ చేయాలంటే అబ్బాయిల కన్నా అమ్మాయిలే ముందుంటారు కాబట్టి వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ ఎమోజీస్ని వాళ్ళు యూజ్ చేస్తున్నారని చాలా రీసెర్చ్ చెప్పాయి. మరి అలాగే ప్రతిరోజు కూడా కొన్ని 100 కోట్ల ఎమోజీలు షేరింగ్ అవుతున్నాయంట. ప్రతి 5 మెసేజుల్లో ఒక దాంట్లో ఎమోజీ ఉంటుందంట. మరి 30% మంది పదాలకు బదులు ఎమోజీలనే వాడుతున్నారట, రైట్? మరి రియల్ టైంలో భారతదేశంతో పాటు అన్ని దేశాలు కూడా చాలా చాలా ఎమోజీలు డిఫరెంట్గా వాడుతున్నారు. మరి ఎమోజీల వలన చాలా మంచి జరిగింది, సింపుల్గా కమ్యూనికేషన్ అనేది షేర్ అయ్యింది. మరి కొంతమంది అయితే ఎమోజీల వల్ల ప్రాణాలు తీసుకునే పరిస్థితి కూడా వచ్చింది. ఎందుకంటే ఆ ఎమోజీని వాళ్ళు జోక్గా పంపించారా లేదా సీరియస్గా పంపించారా అర్థం చేసుకోక కొంతమంది అయితే కోర్టు మెట్లు కూడా ఎక్కారు. ఇంకా కేసులు నడుస్తూనే ఉన్నాయన్నమాట, చూసారు ఎంత డేంజరస్. సో మనం ఎమోజీ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి ఇవ్వాలి. కొన్ని ఎమోజీస్ నిజంగా చాలా చికాకు తెప్పిస్తాయి అన్నమాట. ప్రొఫెషనల్ విషయంలోకి వస్తే అది ఫ్రెండ్స్ విషయంలో ఓకే, కానీ ప్రొఫెషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇచ్చే ఎమోజీ మన బాస్కి ఇచ్చేటప్పుడు చాలా ఆచితూచి చాలా జాగ్రత్తగా ఇవ్వాలి, లేదంటే మన జాబు హుష్కాకి. అవి కూడా చాలా హిస్టరీ ఉందన్నమాట, రైట్? మరి ఎమోజీలు అనేది కొంతమంది నిరక్షరాస్యులు ఏం చేశారంటే పలానా వ్యక్తి పేరు కూడా చదవలేని వాళ్ళు, రాయలేని వాళ్ళు ఎమోజీతో వాళ్ళ యొక్క పేర్ని రికార్డ్ చేసుకున్నట. ఫర్ సపోజ్ కోల్కతాలో ఒక పెద్ద ఆమె ఉన్నారు, ఆమెకి చదువు రాదు, దానివలన వాళ్ళ అబ్బాయి కాల్ చేస్తే లవ్ సింబల్ గాను లేదా వాళ్ళ అమ్మాయి కాల్ చేస్తే థమ్స్అప్ సింబల్ గాను ఆమె సేవ్ చేసుకున్నారట. వెరీ ఇంట్రెస్టింగ్ కదా. మరి మీరు ఎలాంటి ఎమోజీస్ వాడుతుంటారు? మరి ప్రపంచంలోనే చాలామంది కూడా ఎమోజీస్ లేకుండా మనం ఎక్కడ కూడా టెక్స్ట్ చేయలేకపోతున్నాం. అంటే సింపుల్ కమ్యూనికేషన్ కాబట్టి అందరం కూడా వాడుతుంటాం, రైట్? మరి మీరు కూడా ఎమోజీస్ వాడుతుంటారు కదా, కానీ ఆచితూచి వాడండి, లేకపోతే చాలా మంచికన్నా చెడ్డే ఎక్కువ ఉంది. కాబట్టి సింపుల్గా టెక్స్ట్ మెసేజ్ చేయడమే మంచిదంటాను. సో ఎక్కువగా రెగ్యులర్గా వాడే ఎమోజీస్నే వాడండి, అంతేగాని వెరైటీగా ఉంటుంది కదా, కొత్తగా ఉంటుంది కదా అని ఏదైనా మనం కానీ మెసేజ్ కానీ ఎమోజీల రూపంలో ఇచ్చినట్లయితే అది అర్థం కాని వాళ్ళు చాలా ప్రమాదానికి వచ్చే అవకాశం ఉంది. మరి జెన్జీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే 3లో 2 ముఖ్యంగా ఈ ఎమోజీల ద్వారా వాళ్ళ కమ్యూనికేషన్ని చాలా ఇష్టపడుతున్నారంట. టైప్ చేయడానికి చాలా బోరింగ్గా ఉంది, ఎవరు చేస్తారో టైపింగ్, సింపుల్గా ఎమోజీ ఇన్ఫర్మేషన్ ఇస్తే సరిపోతుంది కదా అంటూ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంట.

రైట్, మరి ఈ ఎమోజీల గురించి మాట్లాడుకుంటే ఒక షోయే మాట్లాడచ్చు. మరి స్టూడియోలో టైం 9:12:50 అయింది, ఆల్మోస్ట్ ఇంకా ఒక 15 మినిట్స్ ఉంది. మరి ఈ 15 మినిట్స్ కోసం నెక్స్ట్ మనకి నైరంగ్ అంటూ ఒక ఆర్జీ రెడీగా ఉన్నారు మీతో మాట్లాడడం కోసం. నేనైతే మీ అందరికీ టాటా బాయ్ బేసి చెప్పేసే టైం అయితే నాకు వచ్చేసింది. మరి లైఫ్ చాలా చిన్నది, మరి ఆ లైఫ్ చిన్నది కాబట్టి మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని చక్కదిద్దుకోవాలి. అంతేగాని చిన్న చిన్న పొరపాట్లని పెద్దవిగా చేసి వాటిని భూతత్వంలో చూసి వాళ్ళ తప్పుల్ని పెద్ద పెద్దవిగా చేసి మనం చేసినట్లయితే మన జీవితం అత్యంత తొందరగా ముగిసిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్. సో ఉన్న జీవితాన్ని చాలా చక్కగా మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీక్ మరిన్ని విశేషాలతో, మళ్ళీ మంచి పాటలతో, ఆ తరం పాటలు, ఈ తరం పాటలు, ఏ తరం పాట అయినా కూడా పాటలోని సాహిత్యం, మ్యూజిక్ ఉన్నట్లయితే మన మనసుని ఎప్పుడు కూడా హత్తుకునే ఉంటుంది, మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తూ ఉంటుంది. మరి అలాంటి పాట ఇప్పుడు రెడీగా మీకోసం ఉంది. మరి ఆ పాట తర్వాత నేను క్యూఅప్లో చెప్తాను ఎలాంటి పాటలంది. నేను లైనే చెప్తాను, మరి మీరే ఆ మూవీని గెస్ చేసుకోవచ్చు. 1 సంధ్య పొద్దుల కాడ, 2 ప్రియాని చూడలేక, కీరవాణి రాగంలో రాధే గోవింద ఇదేమిటమ్మా, గెస్ట్ చేసే ఉంటారు. ఇదేమిటమ్మా రాధే గోవింద, కీరవాణి రాగంలో ప్రియాని చూడలేక, సంధి పొద్దుల కాడ, రైట్? ఈ పాటలు రెడీగా ఉన్నాయి క్యూ అప్ చేసి. మరి ఫస్ట్ అయితే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, మన గాన కోకిల, కోకిలమ్మ జానకమ్మ పాడినటువంటి ఈ సూపర్ హిట్ సాంగ్తో మీ అందరికీ టాటా బై బై సీ చెప్పేసే టైం నాకు వచ్చేసింది. 1 2 3 4 గో మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుసుకుందాం మరిన్ని పాటలు మాటలతో. అంతవరకు సెలవు, గుడ్ నైట్, హ్యాపీ వీకెండ్. సైనింగ్ అవుట్ ఫర్ టుడే, యువర్ ఫ్రెండ్ యలేష్. బై బై. సంధ్య పొద్దుల కాడా.